0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో.
1: విరిజల్లు రేడియో.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్ ఇలా.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod
4: and get the lowest fare with 100% satisfaction. Hurry, limited special sale on summer travel. Available only on phones.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

ಅರಿವತ್ತಾಲು ನೋನ್ರ ಬರ್ಬಾದೆ ಐನೋನ್ರ ನನ್ನ ಬೀಕುತ್ತವ ಸುಮ್ಮನಿಗೆ.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.

0: ఏంటి?
1: మాటలో పడే చూసు కలదమ్మే, మిల్లు కూడా వచ్చేసినదే.
0: ఓ కంసామిద.
1: కంసామిదానా అంటే?
0: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద
1: కంసామిద
0: బై
1: కంసామిదా.

విరుజల్లు శ్రోతలకు వెన్నెల కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఎప్పటిలానే ఈ ప్రసారాన్ని మీకు సమర్పిస్తోంది సదా మీ ఆదరాభిమానాలను కోరుకునే మీ కిరణ్ ప్రభ. కాలయంత్రంలో 56 సంవత్సరాలు వెనక్కి వెళదామండి. 1970 మద్రాసు, తెలుగు సినిమా రంగం. పి చిన్నపరెడ్డి ఎంఎస్సి అనే 25 యువకుడు ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా, సినిమాల్లో ఏ రంగంలోనూ అనుభవం లేకుండా ఉషశ్రీ ప్రొడక్షన్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి తనే కథా స్క్రీన్ప్లే సమకూర్చి పసిడి మనసులు అనే చిత్రాన్ని నిర్మించి నవయుగ డిస్ట్రిబ్యూటర్స్ లాంటి ప్రతిష్టాత్మక పంపిణీ సంస్థ ద్వారా విడుదల చేసి విజయం సాధించాడు. పెట్టిన పెట్టుబడికి 50% లాభాలు సంపాదించాడు. కథా స్క్రీన్ప్లేతో పాటుగా ఆ సినిమాలో ఒకదానికొకటి సంబంధం లేని వైవిధ్యభరితమైన 5 పాటల్ని కూడా రాసి మంచి రచయితగానూ పేరు తెచ్చుకున్నాడు. ఎవరీ కొత్త కుర్రాడు, ఏమిటి ఇతడి విజయ రహస్యం అని 10 మంది తన వైపు చూసేలాగా తొలి సినిమాతోనే పరిశ్రమలో చిన్నపాటి సంచలనం సృష్టించాడు. వైవిధ్యభరితమైన కథ, చక్కటి స్క్రీన్ప్లే, కమ్మటి పాటలు వెరసి తెలుగు ప్రేక్షకుడికి కావలసిన అంశాలన్నింటినీ ఆరోగ్యకరమైన పాళ్లల్లో రంగరించి దర్శకుడికి మించిన పేరు తెచ్చుకున్నాడు నిర్మాతగా. ఏదో మొదటి సినిమా అనుకోకుండా విజయం సాధించిందిలే అని నిట్టూర్పు విడిచిన వాళ్లకు సమాధానంగా వెంటనే 2 సినిమా విచిత్ర దాంపత్యం ప్రారంభించి మొదటి సినిమా విడుదలైన సంవత్సరం లోపే 1971లో విడుదల చేసి అర్ధశత దినోత్సవ చిత్రంగా విజయం సాధించాడు. 2వ సారి ఏవో 2 సినిమాల్లే అనుకునే అవకాశం లేకుండా మళ్లీ వెంటనే 3 సినిమా ప్రారంభించి ఈసారి కూడా 7 లోపే విడుదల చేసి సంచలన విజయం సాధించాడు. అదే మానవుడు దానవుడు. శోభన్ బాబు గారి సినీ జీవితాన్ని కీలకమైన మలుపు తిప్పిన చిత్రం. అంతకు ముందు వరకు హీరోగా సినిమాలు చేస్తున్నప్పటికీ ఆయనను అసలు సిసలు మాస్ హీరోని చేసిన చిత్రం మానవుడు దానవుడు. ఈ సినిమా తర్వాత తన పారితోషికం 8 రెట్లు పెరిగింది అని శోభన్ బాబు గారే ఒక ఇంటర్వ్యూలో చెప్పుకున్నారు. 3 సినిమాకే ఇది ఉషశ్రీ వారి చిత్రం అని సగర్వంగా ప్రకటించుకునే స్థాయికి ఎదిగారు నిర్మాతగా పి చిన్నపరెడ్డి. 3 సినిమాల వరుస విజయాలు. దర్శకుడు ఎవరైనా సరే ఇది చిన్నపరెడ్డి నిర్మించిన చిత్రం, ఉషశ్రీ బ్యానర్ సినిమా అనే ముద్ర వేశారు ప్రేక్షకుల్లో. మానవుడు దానవుడు విడుదలయ్యే సమయానికి ఆయన వయసు కేవలం 27 సంవత్సరాలు. ఆ సినిమా సంచలన విజయం తర్వాత సహజంగానే అద్భుతమైన అవకాశాలు తలుపు తట్టాయి. మానవుడు దానవుడు ఇతర భాషల్లో పునర్నిర్మాణ హక్కుల కోసం ఉషశ్రీ ఆఫీసు ముందు వివిధ భాషల నిర్మాతలు క్యూ కట్టారు అనడం కొంత అతిశయోక్తి అనిపిస్తుందేమో కానీ ఆ స్థాయి డిమాండ్ వచ్చింది. ఆ రోజుల్లో ఎన్టీఆర్ అక్కినేని గార్ల కాల్షీట్లు అంటే అత్యంత ప్రతిష్టాత్మకం. అలాంటిది కేవలం 3 సినిమాల విజయంతో ఎన్టీఆర్ కాల్షీట్లు కూడా సంపాదించగలిగారు పి చిన్నపరెడ్డి. విజయలక్ష్మి ఆయనను ఉక్కిరిబిక్కిరి చేసేసింది. అయితే ఈ విజయపథంలో ఒక మలుపు, ఒక కుదుపు సంభవించింది. ఎలాగంటే వివిధ కారణాల వల్ల ఆయన తీసుకున్న తదుపరి నిర్ణయం మొత్తం భవిష్యత్తును తారుమారు చేసేసింది. కొత్త నటుడిగా తమ్ముణ్ణి ప్రధాన పాత్రలో పరిచయం చేస్తూ ఒకేసారి 3 సినిమాలను ప్రకటించారు. మొదటి 3 విజయవంతమైన చిత్రాలకు కథా స్క్రీన్ప్లే నిర్మాత అయితే ఈ తదుపరి 3 సినిమాలకు ఆయన కథా స్క్రీన్ప్లే దర్శకుడు అయ్యారు. ఆ 3 ఒక్కటి మాత్రమే ఉషశ్రీ బ్యానర్
మిగతా రెండు వేరువేరు బ్యానర్స్, కానీ నేపథ్యంలో వాళ్లే నిర్మాతలు. వాటిల్లో ఉషశ్రీ బ్యానర్లో ఆయన దర్శకత్వంలో రూపొందిన ప్రేమ పక్షులు అసలు విడుదలకే నోచుకోకపోతే, మిగతా రెండు సినిమాలు 1973 మొదట్లో పద్మవ్యూహం, చివర్లో మనువు మనసు విడుదలై దారుణమైన పరాజయం పాలయ్యాయి. అంతే, ఉషశ్రీ ప్రొడక్షన్స్ వైభవం 3 సినిమాల ముచ్చటయ్యింది. 1970 మొదలైన విజయపథం కేవలం 4 సంవత్సరాల్లోనే 1973 చివరికల్లా మూసుకుపోయింది. సహజంగానే పారేసుకున్న చోటే వెదుక్కోవాలి అంటారు కదా. కనీసం 30 సంవత్సరాలు కూడా నిండని చిన్నపరెడ్డిగారు మరొక 10-12 సంవత్సరాలు సినీ రంగంలోనే నిలదొక్కుకోవడానికి చేసిన ప్రయత్నాలు, విజయవాడలో ప్రెస్ ప్రారంభించడం, ఒక సినిమా పత్రిక ప్రారంభించడం, స్టూడియో నిర్మాణం కోసం చేసిన ప్రయత్నాలు అన్నీ విఫలమయ్యాయి. 4 సినీ జీవితం, 10 విఫలయత్నాలు, ఇదే చిన్నపరెడ్డిగారి జీవన ప్రయాణమైతే పెద్దగా చెప్పుకునేందుకు ఏమీ ఉండదు. కాని సినిమా రంగానికి పూర్తిగా దూరమయ్యాక ఆయన తన జీవితాన్ని పునర్నిర్వచించుకున్న విధానం, రీడిఫైన్ చేసుకున్న వైనం, అదే ఈ కథనంలో స్ఫూర్తి కోణం. శోభన్ బాబు గారి సినీ జీవితాన్ని మలుపు తిప్పిన చిత్ర నిర్మాత, NTR కాల్షీట్లు కూడా సంపాదించుకున్న నిర్మాత, చీరాలలో రోజూ తెల్లవారుజామునే లేచి నడుచుకుంటూ బస్టాండుకెళ్ళి బస్సు ప్రయాణం చేసి నరసరావుపేటకెళ్లి కాలేజీలో బోటనీ లెక్చరర్గా పనిచేశారు. అంటే విచిత్రంగా అనిపిస్తుంది కదా, అట్లా 20 ఏళ్లపాటు బోటనీ లెక్చరర్గా కొనసాగి PCR మాస్టారుగా విద్యార్థుల్లో అద్భుతమైన పేరు తెచ్చుకున్నారు. ఇంకా మళ్లీ సినీ రంగం వైపు కన్నెత్తి చూడలేదు. ఈ దృశ్యం ఊహించుకోండి, ఆయన సినిమాల్లోని పాటలు రేడియోలో, బస్టాండులోని టీకొట్లో వినిపిస్తూ ఉంటే PCRగా మారిన ఉషశ్రీ పి. చిన్నపరెడ్డిగారు అదే బస్టాండులో మసక చీకట్లో బస్సు కోసం వేచి చూస్తుండేవాళ్లు. ఇదండి సంక్షిప్తంగా ఒక ఉషశ్రీ ప్రొడక్షన్స్ ప్రస్థానం, పి. చిన్నపరెడ్డిగారి జీవన ప్రయాణం. ఆయన సినీ జీవితం ఉవ్వెత్తున లేచి పడిన తరంగమైతే, వ్యక్తిగత జీవితం పడి లేచిన కెరటం. ఆ వివరాలతో కూర్చిన కథనమే ఈనాటి కార్యక్రమం. 1970లలోని సినిమాలతో పరిచయమున్న వారికి ఉషశ్రీ ప్రొడక్షన్స్ చిరపరిచితమే. పి. చిన్నపరెడ్డిగారి పేరు వినే ఉంటారు. ఈ రెండు పేర్లు మొదటిసారి వింటున్న శ్రోతల కోసం ఇంతవరకు కొనసాగింది ఈ ఉపోద్ఘాతం. ఇప్పుడు పూర్తి వివరాల్లోకి వెళ్లబోయే ముందు ఈ కార్యక్రమ రూపకల్పన కోసం నేను సంప్రదించిన వనరుల జాబితా చెప్తాను. 1974 నుంచి సినీ రంగానికి కనుమరుగైన చిన్నపరెడ్డిగారిని దాదాపు 40 సంవత్సరాల తర్వాత 2012 వెదికి పట్టుకుని ఇంటర్వ్యూ చేశారు మిత్రులు, సినీ పాత్రికేయులు, వినాయకరావు గారు. ఆ ఇంటర్వ్యూ 3 భాగాలుగా నవ్య పత్రికలో వచ్చింది. అదే సంవత్సరంలో చిన్నపరెడ్డిగారు ఆకాశవాణి విజయవాడ కేంద్రానికి ఒక సమగ్రమైన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ తర్వాత 2 సంవత్సరాలకే 2014 ఆయన కన్నుమూశారు. ఆయన నిర్మించిన, దర్శకత్వం చేసిన సినిమాల గురించిన విశేషాలు సినిమా రంగం, విజయ చిత్ర, పాత సంచికల్లో లభ్యమయ్యాయి. వీటన్నింటికీ మించి చిన్నపరెడ్డిగారి వ్యక్తిగత జీవితం గురించిన సాధికారికమైన సమాచారం అందించిన వారు వారి కుమారుడు డాక్టర్ ఇందీవర్ గారు. డాక్టర్ ఇందీవర్ గారిని సంప్రదించడంలో నాకు సహాయం చేసిన వారు మిత్రులు కటారు ఉమామహేశ్వరరావు గారు, విజయకుమార్ గారు, రవీంద్ర కుమార్ గారు. అలాగే చిన్నపరెడ్డిగారి సినీ జీవితానికి సంబంధించిన సాధికారికమైన సమాచారాన్ని అందించిన మిత్రులు, ఆత్మీయులు, ప్రముఖ దర్శకులు, చిన్నపరెడ్డిగారి సినిమాలన్నింటికీ దర్శకత్వ శాఖలో సహాయకుడిగా పనిచేసిన అన్నే మోహన్ గాంధీ గారు. ఇంతమంది సహకారంతో, ఇన్ని వనరుల నుంచి సేకరించిన సమాచారంతో ఈ కార్యక్రమం మనదైన కథనంతో మీ ముందుకొస్తోందండి. వీరందరికీ మనందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. ఇప్పుడు ప్రధాన కార్యక్రమంలోకి ప్రవేశిద్దాం. సుమారు
వందేళ్ల క్రిందటికి వెళదాం. గుంటూరు జిల్లా ఫిరంగిపురం పక్కనే అల్లంవారిపాలెం అనే ఊళ్ళో పంటారెడ్డి ఇన్నారెడ్డి సౌరమ్మ అనే దంపతులుండేవాళ్లు. అప్పటికి ఇంకా ఆ ప్రాంతమంతా మెట్టపొలమే. ఇన్నారెడ్డి గారికి 100 ఎకరాల ఆస్తులుండేవి, ధనవంతుల కిందనే లెక్క. ఇన్నారెడ్డిగారి నాన్నగారి పేరు కూడా చిన్నపరెడ్డిగారు. వాళ్లు 2-3 తరాలుగా రోమన్ క్యాథలిక్కులు. చిన్నపరెడ్డిగారు రాజకీయాల్లో క్రియాశీలకంగా పాల్గొంటూ ఉండేవాళ్లు. ఫిరంగిపురంలో సెయింట్ పాల్ పేరుతో హైస్కూలు కూడా కట్టించారు. వారి అబ్బాయే ఇన్నారెడ్డిగారు కదా. ఇన్నారెడ్డి సౌరమ్మ దంపతులకు 10 మంది సంతానం. 7 అబ్బాయిలు, 3 అమ్మాయిలు. వీళ్లల్లో ఈరోజు మనం మాట్లాడుకుంటున్న చిన్నపరెడ్డిగారు 5వ సంతానం. ఆయన పుట్టిన తేదీ 1945 ఫిబ్రవరి 11. చిన్నపరెడ్డిగారి మరొక 2 సోదరులు కూడా మన కథనంలో కీలకమైన పాత్రధారులు. పెద్దన్నయ్య పేరు మారెడ్డి. ఆయన పుట్టిన సంవత్సరం 1934, అంటే చిన్నపరెడ్డిగారికంటే 11 సంవత్సరాలు పెద్దవారు. ఉపోద్ఘాతంలో చెప్పుకున్నాం కదా, 25 ఏళ్లకే చిన్నపరెడ్డిగారు ఏమాత్రం అనుభవం లేకుండా సినీ రంగంలో ప్రవేశించారని. దానికి మూల కారణం చిన్నపరెడ్డిగారి సినీ ప్రస్థానం వెనుకనున్న శక్తి ఈ అన్నయ్య మారెడ్డిగారే. వివరాలు కొద్ది నిమిషాల్లో వస్తాయి. ఆ సోదరుల్లో మన కథనంలో రాబోయే మరొక వ్యక్తి చిన్నపరెడ్డిగారి తమ్ముడు ప్రకాష్ రెడ్డి. ఆయన చిన్నపరెడ్డిగారికంటే 4 సంవత్సరాలు చిన్నవాడు. ఈయన హీరోగా తీసిన 3 సినిమాలే ఉషశ్రీ ప్రొడక్షన్స్ సంస్థ చివరి సినిమాలు. ఆ వివరాలు కూడా కొద్ది నిమిషాల్లో వస్తాయి. ఇంకా చిన్నపరెడ్డిగారి హైస్కూలు చదువు ఫిరంగిపురంలో పూర్తయ్యాక విజయవాడ లయోలా కాలేజీలో బిఎస్సీ చదివారు. ఆ రోజుల్లో ఎంఎస్సీ కోసం ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం అన్నా వెళ్లాలి, లేదా తిరుపతి అయినా వెళ్లాలి. ఈ 2 చోట్ల సీట్లు దొరక్కపోతే ఉత్తర భారతదేశానికి వెళ్తుండేవాళ్లు. అట్లా చిన్నపరెడ్డిగారు ఆగ్రా యూనివర్సిటీలో 1966-68 మధ్యలో ఎంఎస్సీ బాటనీ పూర్తి చేశారు. ఆ రోజుల్లో పేరు పక్కనే డిగ్రీ కూడా వేసుకున్న అతి తక్కువ సినీ రంగ వ్యక్తుల్లో ఒకరు చిన్నపరెడ్డిగారు. ఆయన తీసిన, దర్శకత్వం చేసిన 6 సినిమాల ప్రచార ప్రకటనల్లోనూ పి చిన్నపరెడ్డి ఎంఎస్సి అని వేసుకునేవాళ్లు. ఆయన ఎంఎస్సీలో ఉండగానే తండ్రి ఇన్నారెడ్డిగారు చనిపోయారు. పిల్లల్లో సగం మంది ఇంకా చదువుకునే దశలోనే ఉన్నారు. ఆ కుటుంబ బాధ్యతలు పెద్దబ్బాయి మారెడ్డిగారు తీసుకున్నారు. ఆయన కూడా విద్యాధికుడే. సివిల్ సర్వీసెస్లో ఎంపికై ఫారెస్ట్ ఆఫీసర్గా కాకినాడలో పనిచేస్తూ ఉండేవాళ్లు మన కథనం నడుస్తున్న 1960 దశాబ్దం చివరకు. చిన్నపరెడ్డిగారు ఎంఎస్సీ అయిపోయాక సివిల్ సర్వీసెస్ పరీక్షలకు శిక్షణ కోసమని మద్రాసు వెళ్లారు. అందరికీ మార్గదర్శకులు అన్నయ్య మారెడ్డిగారే. మద్రాసులో కొన్నాళ్లు ఒంటరిగా శిక్షణ తీసుకున్నాక కాకినాడలో ఉంటున్న అన్నయ్య మారెడ్డిగారు నా దగ్గరకొచ్చేసేయి, ఫారెస్ట్ సర్వీసెస్కి ఎలా ప్రిపేర్ అవ్వాలో నేను చెప్తాను అన్నారు. అట్లా కొద్ది నెలల మద్రాసు జీవితం తరువాత కాకినాడ అన్నయ్య దగ్గరకొచ్చేశారు చిన్నపరెడ్డిగారు. మారెడ్డిగారికి నాటకాలు, సినిమాలు, సాహిత్యం వీటి పట్ల చాలా ఆసక్తి ఉండేది. కాకినాడ వాటన్నింటికీ పెట్టిన పేరు కదా. ఆ సమయానికి చాలామంది కళాకారులు, సాంకేతిక నిపుణులు కాకినాడ నుంచి సినీ రంగానికి వెళ్లి నిలదొక్కున్నారు. వాళ్లు కాకినాడ వచ్చినప్పుడల్లా డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్గా పనిచేస్తున్న మారెడ్డిగారు వాళ్లని కలుస్తుండేవాళ్లు. అట్లా పరిచయమై సన్నిహితులైన వాళ్లు అప్పటికే హీరోగా స్థిరపడ్డ హర్నాథ్ గారు, సినీ రంగంలో స్థిరపడడానికి ప్రయత్నిస్తున్న 7ది నాగేశ్వరరావు గారు, 1966లో వచ్చిన భక్త పోతన నిర్మాత టి విశ్వేశ్వరరావు గారు మొదలైన వాళ్లు. ఆ పరిచయంతో కొంతమంది ఔత్సాహికులు సినిమా నిర్మాణంలోకి ప్రవేశిద్దాము అనుకున్నప్పుడు మారెడ్డిగారు కూడా వాళ్లతో భాగస్వాములయ్యారు. అయితే ఆయన ప్రభుత్వోద్యోగి కాబట్టి అధికారికంగా ఆయన పేరు ఉండకూడదు. అందుకని తన తరఫున ఆ సినీ నిర్మాణ కార్యక్రమాలు చూడమని
తమ్ముడు చిన్నపరెడ్డి గారిని మద్రాసు పంపించారు. సినీ నిర్మాణంలో చాలామంది భాగస్వాములున్నారు కాబట్టి చిన్నపరెడ్డి గారికి అది పూర్తికాల వ్యాపకం కాదు. ఆ వ్యవహారాలు చూస్తూ తన సివిల్ సర్వీసెస్ శిక్షణ కూడా కొనసాగిద్దామనుకున్నారు. 24 సంవత్సరాల కుర్రవాడు, మిగతా భాగస్వాములందరూనేమో ఈ కుర్రవాణ్ణి పెద్దగా లెక్క చేసేవాళ్లు కాదు. అన్నయ్యకు తను జవాబుదారీ కాబట్టి అన్ని విషయాలు తనకి తెలియాలి అనుకుంటుండేవాడు చిన్నపరెడ్డి గారు. మిగతా భాగస్వాముల నుంచి సహకారం లభించకపోవడంతో కాకినాడొచ్చేసి ఇలా జరుగుతోందన్నయ్య అని మారెడ్డి గారికి చెప్పారు. ఆయనేమన్నారు, అయితే ఒక పని చేద్దాం, నేను ఆ భాగస్వామ్యం నుంచి బయటకొచ్చేస్తాను, మనమే సొంతంగా సినిమా తీద్దాం, నువ్వు ముందు ఉండి వ్యవహారాలన్నీ చూస్తావా అని అడిగారు. అన్నయ్య మాట కాదనలేక తనకు కూడా ఆ రంగం పట్ల సాహిత్యం పట్ల ఉన్న మక్కువతో సరేనన్నారు చిన్నపరెడ్డి గారు. ఆ విధంగా నిర్మాత పి చిన్నపరెడ్డి ఎంఎస్సి అనే పేరుతో ఉషశ్రీ ప్రొడక్షన్స్ అనే సినీ నిర్మాణ సంస్థను ప్రారంభించారు 1969 చివర్లో. అప్పటికీ ఆయన వయసు 24 సంవత్సరాలు మాత్రమే. మారెడ్డి గారి వయసు 35 సంవత్సరాలు. మారెడ్డి గారికి కూడా సాహిత్యం పట్ల ఆసక్తి ఉంది అని చెప్పుకున్నాం కదా. వారి అమ్మాయి ఉషశ్రీ పేరు మీదనే ఈ నిర్మాణ సంస్థ ప్రారంభమయ్యింది. ఉషశ్రీ ప్రొడక్షన్స్ సినిమాల మొట్టమొదట్లో వచ్చే బ్యానర్లో కనిపించేది కూడా ఆ పాపే. అధికారికంగా చిన్నపరెడ్డి గారు ముందున్నప్పటికీ తెర వెనుక బలం బలగం అంతా మారెడ్డి గారు. ఒక బెంగాలీ సినిమా హక్కులు తీసుకుని దాని కథను పూర్తిగా మార్చేసి అన్నదమ్ములిద్దరూ కలిసి పసిడి మనసులు కథ సిద్ధం చేసుకున్నారు. ఆ రోజుల్లో సినీ నిర్మాణంలో అత్యంత కీలకమైన పాత్ర పోషించేది సినీ పంపిణీ సంస్థ వాళ్లు. ఏ సినిమా అయినా ప్రారంభం కావడానికి ముందు నుంచే డిస్ట్రిబ్యూటర్స్ హస్తం ఉండేది. కొంత పెట్టుబడి నిర్మాత సమకూరిస్తే మిగతాది పంపిణీ సంస్థ వాళ్లు సమకూర్చే సంప్రదాయం ఉండేది. ఆ విధంగా పంపిణీ సంస్థ కూడా నిర్మాణంలో భాగస్వామి కాబట్టి నిర్మాణం ముందు నుంచే వాళ్ల మాటకు కూడా విలువుండేది. కొత్త నిర్మాణ సంస్థ అయినా కాని మారెడ్డి గారికున్న అధికార పలుకుబడి వల్ల ప్రముఖ పంపిణీ సంస్థ నవయుగ వాళ్లని ఒప్పించగలిగారు. హర్నాథ్, బి సరోజాదేవి హీరో హీరోయిన్లుగా అనుకుని ఒక దర్శకుణ్ణి కూడా ఎంపిక చేసుకుని సినిమా సన్నాహాలు మొదలుపెట్టారు. కానీ కొద్ది వారాలు గడిచేసరికే ఆ కాంబినేషన్ సరిగా ముందుకెళ్లడం లేదు అని తెలిసిపోయింది. ఆ కొద్ది వారాల్లోనే చిన్నపరెడ్డి గారు అన్నయ్యతోటి చెప్పేశారు ఇది సరిగా ముందుకెళ్లేలాగా లేదు అని. అప్పుడు అన్నదమ్ములిద్దరూ ఆలోచించుకుని నవయుగ వాళ్ల సిఫారసు మీద దొరికితే దొంగలు లాంటి చిత్రానికి దర్శకత్వం చేసిన పురాణం సుబ్రహ్మణ్యం గారు, పి సుబ్రహ్మణ్యం గారిని దర్శకుడిగా ఎంపిక చేసుకున్నారు. అప్పుడే మనుషులు మారాలి సినిమా విజయంతో పేరు తెచ్చుకున్న శోభన్ బాబు, శారదలను హీరో హీరోయిన్లుగా నిర్ణయించుకున్నారు. మనుషులు మారాలి సినిమాకి సెన్సార్ స్క్రిప్టు రాసి నాటకాల రాయుడు చిత్రానికి దర్శకత్వ శాఖలో సహాయకుడిగా పనిచేసిన అన్నే మోహన్ గాంధీ గారిని దర్శకత్వ శాఖలో సహాయకుడిగా తీసుకున్నారు. మోహన్ గాంధీ గారికి అప్పటికే శోభన్ బాబు గారితో పరిచయం ఉంది. అలాగే చిన్నపరెడ్డి గారితో కూడా విజయవాడ రోజుల నుంచే మోహన్ గాంధీ గారికి పరిచయం ఉంది. ఆ విధంగా ఉషశ్రీ ప్రొడక్షన్స్లో దర్శకత్వ శాఖలో చేరిన అన్నే మోహన్ గాంధీ గారు ఆ తరువాత వాళ్ల సినిమాలకు దర్శకుడు ఎవరైనా సరే దర్శకత్వ శాఖలో సహాయకుడిగా మాత్రం గాంధీగారే కొనసాగారు. ఆయనే కాదు, సంగీత దర్శకుడు అశ్వత్థామ గారు కూడా ఆ 4 ఏళ్లలో చిన్నపరెడ్డి గారి 6 సినిమాలకు సంగీతం సమకూర్చారు. ఇంకా ఆసక్తికరంగా విజయవంతమైన మొదటి 3 సినిమాల్లోనూ హీరో శోభన్ బాబు గారే. అంతగా అందరితోటి మంచి సంబంధాలు కొనసాగించేవాళ్లు చిన్నపరెడ్డి గారు 25 ఏళ్ల చిన్న వయసులోనే. మొదటి సినిమా నుంచే నిర్మాత అంటే కేవలం డబ్బులు పెట్టి చూస్తూ కూర్చునేవాడు అని కాకుండా నిర్మాణంలోని ప్రతి దశలోనూ దగ్గరుండి గమనిస్తూ భాగస్వామి
అయ్యినవాడే నిజమైన నిర్మాత అని నమ్మి అమలుపరిచారు చిన్నపరెడ్డి గారు, అన్నయ్య మారెడ్డి గారు. ఆ క్రమంలో స్క్రీన్ ప్లే కూడా చిన్నపరెడ్డి గారే సమకూర్చారు. అస్సలు సినిమాల్లో ఏమాత్రం అనుభవం లేకుండా స్క్రీన్ ప్లే ఎలా రాశారు? కేవీ రెడ్డి గారి సినిమాలే ఆయనకు స్క్రీన్ ప్లేలో ప్రాథమిక పాఠాలయ్యాయి, నిఘంటువులు కూడా అయ్యాయి. ఆ రోజుల్లో కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం అనే కాంబినేషన్ తరచూ కనిపించేది, కానీ కథా స్క్రీన్ ప్లే నిర్మాత అనే కాంబినేషన్ చాలా చాలా తక్కువగా కనిపించేది. ఆ కాంబినేషన్కి ఒక విలువ గుర్తింపు తెచ్చింది అతి చిన్న వయసులో చిన్నపరెడ్డి గారే అని చెప్పుకోవచ్చు. కథా స్క్రీన్ ప్లేలతో ఆగకుండా మాటలు పాటల్లో కూడా అన్నదమ్ములిద్దరూ పాలు పంచుకున్నారు. ఆ రోజుల్లో రేడియోలో ధర్మ సందేహాలు ఉషశ్రీగారు

1970 మే 16న విడుదలైన పసిడి మనసులు చక్కటి విజయం సాధించింది. కొత్త నిర్మాణ సంస్థ అయినా చక్కటి విలువలున్న చిత్రాన్ని నిర్మించారు అన్న పేరుతో పాటు వాణిజ్యపరంగా కూడా మంచి లాభాలు తెచ్చిపెట్టింది తొలి చిత్రమే. శోభన్ బాబు గారిది మొదట్లో జులాయిగా తిరిగే పాత్ర, తరువాత భార్యా ప్రియురాలు మధ్య సంఘర్షణ. ఆ రోజుల్లో వచ్చిన ఆయన మిగతా సినిమాల కంటే భిన్నమైన పాత్ర. పాటలు కూడా అన్నీ ప్రజాదరణ పొందాయి. జీవితమేవో పూబాట, వద్దంటే ఎల్లాను మంగళగిరికి, నిన్నే వలచితి నోయి, ఇలాంటి పాటలన్నీ తరచూ రేడియోలో వినిపిస్తుండేవి. ఆ విధంగా మొదటి సినిమా నిర్మాణానికి 425,000 రూపాయలు ఖర్చు పెడితే 2 లక్షలు లాభం వచ్చింది. ప్రతిష్టాత్మకమైన హిందూ పత్రిక వాళ్లు టెండర్ ఫీలింగ్స్ ఆర్ వెల్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ మ్యూట్ లాంగ్వేజ్ అని ప్రశంసించారు. అన్నయ్య తన మీద ఉంచిన బాధ్యతను పరిపూర్ణంగా నిర్వర్తించారు చిన్నపరెడ్డిగారు. సినీ నిర్మాణాన్ని ఆస్వాదించినప్పటికీ దాన్లోనే ఉండిపోవాలి అనుకోలేదు ఆయన. ఉద్యోగంలోకి వెళ్లాలనేదే ఆయన ఆశయం. అయితే ఈ సినిమా నిర్మాణం వల్ల సివిల్ సర్వీసెస్ శిక్షణ కుంటుపడినప్పటికీ వాళ్ల కుటుంబానికి కాసు బ్రహ్మానందరెడ్డిగారితో ఉన్న పరిచయంతో ఏదో ఒక ఉద్యోగంలో చేరదామనుకున్నారు ఈ మొదటి సినిమా పూర్తవగానే. కాని అన్నయ్య మారెడ్డిగారే నచ్చజెప్పారు. ఎలాగూ ఒక సినిమా విజయవంతంగా పూర్తి చేశావు, ఉద్యోగంలో చేరిన 500-600 కంటే ఎక్కువ జీతం రాదు, మొదటి సినిమాలో ఎంత లాభం వచ్చిందో చూశావు కదా, జాగ్రత్తగా చేసుకుంటే నువ్వు జీవితాంతం జీతంతో సంపాదించేది ఇక్కడ కొద్ది సంవత్సరాల్లోనే సంపాదించవచ్చు, వెనక నేనుంటున్నాను కదా అండగా 2వ సినిమా కూడా ప్రారంభిద్దాం అన్నారు. ఆ విధంగా పసిడి మనసులు విజయవంతంగా ప్రదర్శించబడుతున్న రోజుల్లోనే 2వ సినిమాకి శ్రీకారం చుట్టారు. అదే విచిత్ర దాంపత్యం. కథా స్క్రీన్ప్లే నిర్మాత అనే కాంబినేషన్ ఆనవాయితీని కొనసాగిస్తూ ఈ సినిమాకి కూడా కథా స్క్రీన్ప్లే చిన్నపరెడ్డిగారే సమకూర్చారు. మొదటి సినిమాలతోనే విజయరహస్యం తెలిసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న పి చంద్రశేఖరరెడ్డిగారిని దర్శకుడిగా పెట్టుకున్నారు. మరో ప్రపంచ సినిమాకు మాటలు రాసి తన ఊరు వెళ్లిపోయిన మధుకూరు జాన్సన్ గారిని పిలిపించి విచిత్ర దాంపత్యానికి మాటలు రాయించారు. సంగీత దర్శకుడు అశ్వత్థామ గారే. శోభన్ బాబు గారితో హిట్ సినిమా తీశాక 2వ సినిమాకి వేరే హీరోని వెతుక్కోవాల్సిన అవసరం కనిపించలేదు. శోభన్ బాబు గారికి కూడా చిన్నపరెడ్డి గారి మీద మంచి అభిప్రాయం అభిమానం ఏర్పడ్డాయి. ఆ విధంగా విచిత్ర దాంపత్యంలో హీరో శోభన్ బాబు గారు. హీరోయిన్ గా మళ్లీ శారదగారే అనుకున్నారు, కానీ డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో విజయ నిర్మల గారిని శోభన్ బాబు గారికి జంటగా ఎంపిక చేశారు. సావిత్రి గారిది మరొక ముఖ్యమైన పాత్ర. ఇందులో ఉషశ్రీ ఒక్కపాటకే పరిమితమైతే మిగతా పాటల్ని సినారే ఆత్రేయ గారులతో రాయించారు. ఆత్రేయ గారు రాసిన ఎవరికోసం ఎంతకాలం అనే పాటలోని ఒక చరణంలో సినిమా కథ అంతా ఇమిడి ఉంటుంది. వాడిపోయిన నిన్నలన్నీ మరిచిపోయి చిగురులేసే ఒక్కరేపును తలచి మురిసి ఆ రేపు నేడై నేడు నిన్నై రూపుమాసిపోవు వరకు ఎదురు తెన్నులు చూచుకుంటూ ఎరుపు కన్నుల సోలిపోతూ ఎవరికోసం ఎంతకాలం అనేది ఆ చరణం. అలాగే ఈ విచిత్ర దాంపత్యం చిత్రంలోని నా మనసే వీణీయగా పాడని అనే పాటలో వీణ వాయించింది సంగీత దర్శకుడిగారమ్మాయి చిన్న పాప. ఆ పాపే తర్వాత రోజుల్లో వీణ గాయత్రిగా పేరు తెచ్చుకున్నారు. బాల్యంలోనే ఆమె వీణ వాయించిన తొలి చిత్రం చిన్నపరెడ్డిగారు నిర్మించిన విచిత్ర దాంపత్యం అన్నమాట. 1971 ఏప్రిల్ 16న విడుదలైన విచిత్ర దాంపత్యం పసిడి మనసులంత కాకపోయినా 50 రోజులు ప్రదర్శించబడింది. పెట్టుబడికి ఢోకా లేకుండా స్వల్ప లాభాలతో బయటపడింది. 2 సినిమాల విజయం తర్వాత ఇంకా సినిమా నిర్మాణం ఆపాల్సిన అవసరం కనిపించలేదు. పరిశ్రమలో కూడా చిన్నపరెడ్డి మారెడ్డి సోదరులు పొదుపుగా సినిమా తీస్తారు, త్వరగా పూర్తి చేస్తారు, ప్రేక్షకుల నాడి తెలిసిన వాళ్లు అన్న పేరొచ్చింది. ఆ ఉత్సాహంతో మళ్లీ శోభన్ బాబుగారు శారద కాంబినేషన్లో పి చంద్రశేఖరరెడ్డి గారి దర్శకత్వంలోనే మొదలైన 3వ చిత్రమే మానవుడు దానవుడు.

0: out, party, caterings, yedena sare. The best vegetarian restaurant in the Bay Area. Chaat Bhavan, in multiple locations. For details, visit chaatbhavan.com. This festive season, send money home fast, securely and conveniently with Zoom. Zoom, a PayPal service, is a proud diamond sponsor of Dashera Diwali Dhamaka on October 17th, 2026. With Zoom, you can enjoy a promotional first-time exchange rate on your initial transfer. Plus, you get $0 Zoom transfer fees on eligible transactions to India. Visit Zoom.com or download the Zoom app to send money to India today. Visit the Zoom booth at the Alameda County Fairgrounds in Pleasanton on October 17th from 12 p.m. to 11 p.m. and learn about Zoom's exchange rates to India and win exciting gifts. Download the Zoom app or visit zoom.com to send money to India today.
1: Time is running out. Don't miss her chance to learn AI power training with Java, AIML, STET and Python. Limited seats. Real-time training, real results. Enroll now before it's gone. For details, visit apexconsultingservices.us or call 510-431-7670. Guaranteed placement for qualified candidates.
2: TNC apply.
3: డ్రీమ్ హోమ్ అనేది చాలా సార్లు డ్రీమ్ గానే మిగిలిపోతుంది, కానీ ఆ డ్రీమ్ ని రియాలిటీగా మార్చుకోవాలంటే వెరీ ఈజీ. టీమ్ అప్ విత్ నాగరాజ్ అన్నయ్య. హీస్ ఎ సీరియల్ ఎంటర్‌ప్రెనర్ అండ్ టెకీ అండ్ ఎ ట్రస్టెడ్ పార్ట్నర్ ఇన్ రియలైజింగ్ యువర్ రియల్ ఎస్టేట్ డ్రీమ్స్. హీ విల్ హెల్ప్ యూ విత్ ద రైట్ ప్రైసింగ్ అండ్ ద లేటెస్ట్ రియాలిటీ ట్రెండ్స్ ఆన్ బయింగ్ అండ్ సెల్లింగ్. మీ డ్రీమ్ హోమ్ కలని సాకారం చేసుకోవాలంటే కాల్ నాగరాజ్ ఫర్ ఫ్రీ కన్సల్టేషన్ అట్ 408-805-4653 ఆర్ విజిట్ www.nagrajhome.com.
4: గిరిజల్లు శ్రోతలు, వెన్నెల కార్యక్రమంలో ఉషశ్రీ ప్రొడక్షన్స్ చిత్ర నిర్మాణ సంస్థ నిర్మాత పి చిన్నపరెడ్డి గారుల గురించిన విశేషాలు తెలుసుకుంటున్నారు. ఈరోజు ఈ కార్యక్రమం మొదటి అర్ధభాగంలో పి చిన్నపరెడ్డి గారి నేపథ్యం, అన్నయ్య ప్రోత్సాహంతో ఆయన నిర్మాతగా మారిన వైనం, ఉషశ్రీ బ్యానర్లో తయారైన మొదటి రెండు చిత్రాలు పసిడి మనసులు, విచిత్ర దాంపత్యం విజయం సాధించడం గురించి మాట్లాడుకున్నాం. ఆ సంస్థలో పి చిన్నపరెడ్డి గారు కథా స్క్రీన్ప్లే నిర్మాతగా వచ్చిన మూడవ చిత్రం చరిత్ర సృష్టించిన చిత్రం మానవుడు దానవుడు. ఆ చిత్ర విశేషాలు, మరికొంత సమాచారం ఈ రెండవ అర్ధభాగంలో మాట్లాడుకుందాం. ఈ సినిమాకి కూడా కథా స్క్రీన్ప్లే చిన్నపరెడ్డి గారే. కథలోని ప్రధానాంశానికి ఆంగ్ల నవల ద స్ట్రేంజ్ కేస్ ఆఫ్ డాక్టర్ జెకిల్ అండ్ మిస్టర్ హైడ్ స్ఫూర్తి అనిపిస్తుంది. పగలు డాక్టర్గా సేవలందించే హీరో రాత్రి మారువేషంలో దుర్మార్గుల్ని వేటాడడం. దాదాపు తొలి రెండు సినిమాలకు పనిచేసిన సాంకేతిక వర్గమే ఈ సినిమాకి కూడా పనిచేశారు. సంభాషణలు మొదుకూరి జాన్సన్, పాటలు సినారే ఎక్కువగా రాశారు. ఉషశ్రీ పేరుతో ఒక్కటే జానపద శైలిలో సాగే పాట ఉంటుంది, కొప్పుచూడు కొప్పందం చూడు అని. ఇందులోని పాటలన్నింటినీ అద్భుతంగా స్వరపరిచారు సంగీత దర్శకుడు అశ్వత్థామ గారు. ఇప్పటికూడా మహాత్మాగాంధీ పుట్టినరోజు తప్పక రేడియోలో వినిపించే పాట అణువు అణువున వెలసిన దేవా అనేది. శోభన్ బాబు, శారద, కృష్ణకుమారి ప్రధాన పాత్రధారులు. తారాగణంలో కానీ సాంకేతిక నిపుణుల్లో కానీ అత్యవసరమైతే తప్ప మార్పులు చెయ్యకపోవడం అనేది నిర్మాతగా చిన్నపరెడ్డి గారు వాళ్లతో ఎంత చక్కటి సంబంధ బాంధవ్యాలు కొనసాగించేవాళ్లో అర్థమవుతుంది. ఆ క్రమంలోనే విచిత్ర దాంపత్యం దర్శకుడు పి చంద్రశేఖరరెడ్డి గారే దీనికి కూడా దర్శకుడిగా కొనసాగారు. పగలు ప్రజాసేవ చేసే డాక్టర్గా, రాత్రిపూట దుర్మార్గాలు నడిచేందుకు వేరే అవతారమెత్తే రౌడీగా శోభన్ బాబు గారి నటన పతాక స్థాయికి చేరింది. డాక్టర్ వేణు, రౌడీ జగన్ ఇద్దరూ వేర్వేరు, శోభన్ బాబు గారు ద్విపాత్రాభినయం అనే సస్పెన్స్ని చివరిదాకా కొనసాగించడంతో ప్రేక్షకులకు కావలసినంత థ్రిల్ ఇచ్చింది మానవుడు దానవుడు కథ. వాణిజ్యపరమైన అంశాలన్నీ సమపాళ్లలో కుదరడంతో 1972 జూన్ 23న విడుదలైన మానవుడు దానవుడు సంచలన విజయం నమోదు చేసుకుని అరడజను పైగా సెంటర్లలో 100 రోజులు మించి ఆడింది. దీనికి ముందు శోభన్ బాబు గారికి విజయవంతమైన చిత్రాలు, శతదినోత్సవ చిత్రాలు ఉన్నప్పటికీ ఆయన నట జీవితాన్ని మానవుడు దానవుడికి ముందు తరువాత అనుకునేంత ప్రభావాన్ని కలిగించింది ఈ చిత్రం. ఆ తర్వాత రోజుల్లో ఏ సినిమాలోనైనా శోభన్ బాబు గారు నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు ధరించాల్సి వస్తే వాటికి జగన్ అని పేరు పెడుతుండేవాళ్లు. దాసరి నారాయణరావు గారైతే ఏకంగా జగన్ అనే పేరుతోనే శోభన్ బాబు గారితో ఒక సినిమా కూడా తీశారు. ఈ మానవుడు దానవుడు సినిమా విడుదలయ్యే సమయానికి చిన్నపరెడ్డి గారి వయసు 27 సంవత్సరాలు, నిర్మాతగా కేవలం 3 చిత్రాలు, 3 సంవత్సరాల సినీ జీవితం. అంత తక్కువ సమయంలో ఇంత అద్భుత విజయాన్ని అందుకున్న ఆ కాలపు అతి తక్కువ నిర్మాతల్లో ఒకరయ్యారు చిన్నపరెడ్డి గారు. ఉపోద్ఘాతంలో చెప్పినట్లే ఈ విజయం చిన్నపరెడ్డి గారిని, వారి అన్నయ్య మారెడ్డి గారిని ఉక్కిరిబిక్కిరి చేసేసింది. ఇంకా ఈ సంవత్సరంలోనే చిన్నపరెడ్డి గారి వ్యక్తిగత జీవితంలో ఒక మంచి సంఘటన చోటు చేసుకుంది. మానవుడు దానవుడు జైత్రయాత్ర కొనసాగుతున్న రోజుల్లోనే 1972 అగస్టులో చిన్నపరెడ్డి గారు తనతో పాటు ఎంఎస్సీ చదువుకున్న కమలకుమారి గారిని వివాహం చేసుకున్నారు. ఎంఎస్సీ అయ్యాక ఆ కమలకుమారి గారు బీఈడీ చేసి కాకినాడలో ఒక స్కూల్కి ప్రిన్సిపాల్గా కూడా పనిచేశారు. ఆవిడ అక్కడ పనిచేస్తున్న రోజుల్లోనే చిన్నపరెడ్డి గారు 3 సినిమాలతో విజయం అందుకున్నారు మద్రాసులో. వివాహం అయ్యాక మద్రాసులో కాపురం పెట్టారు. మళ్లీ సినిమా విశేషాలకొస్తే, మానవుడు దానవుడు ఘన విజయం తరువాత ఇంకా వెనక్కి తిరిగి చూసుకునే అవసరం ఉండకూడదు కదా, మళ్లీ శోభన్ బాబు గారితోనే సినిమా తీద్దాం అనుకున్నారు. ఈ సినిమా ఇంత పెద్ద హిట్ చేశారు కదా, అంత తొందరే ఉంది, కొన్నాళ్లు విశ్రాంతి తీసుకోండి అని సలహా ఇచ్చారు శోభన్ బాబు గారు. మానవుడు దానవుడు సినిమా తెచ్చిపెట్టిన లాభంతో బడిపంతులు చిత్ర నిర్మాణంలో భాగస్వాములుగా చేరాము అని చిన్నపరెడ్డి గారు ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే అధికారికంగా బడిపంతులు క్రెడిట్స్లో ఎక్కడా ఉషశ్రీ ప్రొడక్షన్స్ ప్రసక్తి కానీ చిన్నపరెడ్డి గారి పేరు కానీ ఉండదు. నేపథ్యంలో ఎలాంటి ఒప్పందాలు జరిగాయో కానీ ఆ సినిమా లాభాల్లో తమకు కూడా మంచి వాటా లభించింది అని చెప్పుకున్నారు చిన్నపరెడ్డి గారు. అంతేకాకుండా ఈ బడిపంతులు సినిమా నిర్మాణ సమయంలో తన కష్టపడే మనస్తత్వాన్ని, క్రమశిక్షణను గమనించిన ఎన్టీఆర్ అడగ్గానే తరువాతి సినిమాకి డేట్స్ ఇచ్చారు అని కూడా చెప్పారు. 3 సినిమాలకు నిర్మాతగానే కాకుండా అన్ని విభాగాలతోనూ సన్నిహిత పరిచయం ఉన్నందువల్ల తరువాతి చిత్రానికి తనే దర్శకుడు కావాలనుకున్నారు. ఆయన దర్శకత్వంలో నటించడానికి కూడా అంగీకరించారు ఎన్టీఆర్. ఆ మేరకు పత్రికల్లో వార్తలు కూడా వచ్చాయి ఉషశ్రీవారి తదుపరి చిత్రం ఎన్టీఆర్తో అని. పంపిణీదారులు మేమంటే మేము అని ముందుకొచ్చారు. ఇంకొక వైపు మానవుడు దానవుడు హిందీలో తీయడానికి తాను ఏర్పాట్లన్నీ చేస్తానన్నాడు ఒక ఫైనాన్షియర్ హరిలాల్. బొంబాయి వెళ్లి ఆ విషయాలన్నీ మాట్లాడాల్సి ఉంది. మరొక వైపు తమిళంలో కూడా మానవుడు దానవుడు చిత్రాన్ని ఉషశ్రీ బ్యానర్లోనే దసరా బుల్లోడు దర్శకుడిగా సంచలనం సృష్టించిన విబి రాజేంద్ర ప్రసాద్ గారి దర్శకత్వంలో నిర్మించడానికి చర్చలు మొదలయ్యాయి. అంటే అనుకున్నవన్నీ సవ్యంగా జరిగి ఉంటే ఉషశ్రీ బ్యానర్లో ఎన్టీఆర్ చిత్రం, మానవుడు దానవుడు హిందీ తమిళ వర్షన్స్ 3 వెంట వెంటనే ప్రారంభం కావాల్సి ఉంది. అనుకున్నామని జరగవు అన్నీ అని ఆత్రేయగారన్నట్లు ఈ మొత్తం ప్రణాళికల్ని తారుమారు చేసిన సందర్భం ఏమిటంటే చిన్నపరెడ్డిగారి తమ్ముడు ప్రకాష్ రెడ్డిగారిని హీరోగా పరిచయం చెయ్యాలి అని కుటుంబ సభ్యులందరూ తీర్మానించడం, చిన్నపరెడ్డిగారి మీద ఒత్తిడి రావడం. కొత్త హీరోను ప్రేక్షకులు అంత తేలిగ్గా ఆమోదించే రోజులు కావు అవి. 3 సినిమాల అనుభవమే అయినా చిన్నపరెడ్డిగారికి ఈ సమీకరణాలన్నీ కూలంకషంగా అర్థమయ్యాయి. ఇతర కుటుంబ సభ్యులకు నచ్చ చెప్పాలని చూశారు. చదువుకుంటున్న తమ్ముడి భవిష్యత్తు పాడు చేయొద్దు, తను హీరో సినిమాగా అంటే ప్రేక్షకులు ఆమోదించరేమో అని. అయినా కాని అన్నయ్య మారెడ్డిగారు కూడా ఒత్తిడి తీసుకురావడంతో అయిష్టంగానే అంగీకరించక తప్పలేదు. కొత్త హీరో సినిమా అంటే ఎవరు పంపిణీ చేస్తారు? అయితే అప్పటికే ప్రకటించిన ఎన్టీఆర్ సినిమా పంపిణీదారులు చాలామంది ఉన్నారు కదా, ఆ సినిమా కావాలనుకుంటే ముందు మా తమ్ముడి సినిమా పంపిణీ చెయ్యండి అని షరతు పెట్టారు. దానికి పూర్ణ పిక్చర్స్ వాళ్లు, తారకరామ పంపిణీ సంస్థ వాళ్లు అంగీకరించడంతో తమ్ముడు ప్రకాష్ ప్రధాన పాత్రలో 3 సినిమాలు ప్రకటించారు. ప్రేమపక్షులు, పద్మవ్యూహం, మనువు, మనసు. వీటిల్లో మొదటిదొక్కటే ఉషశ్రీ బ్యానర్, మిగతా 2 వేరువేరు బ్యానర్స్. ఎన్టీఆర్ సినిమాతో దర్శకుడిగా మారాలనుకున్న చిన్నపరెడ్డి గారు తమ్ముడితో ప్రకటించిన 3 సినిమాలకు తనే దర్శకత్వం చెయ్యాలి అని నిర్ణయించుకున్నారు. ఈ 3 సినిమాలు వరుసగా ప్రారంభించాల్సి రావడంతో ఎన్టీఆర్తో అనుకున్న చిత్రము, విబి రాజేంద్ర ప్రసాద్ గారి దర్శకత్వంలో తీద్దామనుకున్న మానవుడు దానవుడు తమిళ వర్షన్ 2 వాయిదా పడ్డాయి. హిందీ వర్షన్ చర్చలైతే అసలు ముందుకే వెళ్లలేదు. ఈలోగా విబి రాజేంద్ర ప్రసాద్ గారు చిన్నపరెడ్డి గారి అనుమతితో మానవుడు దానవుడు తమిళ వర్షన్ని తనే దర్శక నిర్మాతగా కొనసాగించారు. అది యంగళ్ తంగరాజాగా 1973 జులైలో విడుదలై అక్కడ కూడా 100 రోజులు మించి ఆడింది. కాని ఆ విజయంలో ట్రైన్ మిస్ అయ్యారు చిన్నపరెడ్డి గారు. ఆ తరువాతి సంవత్సరాల్లో 1977 హిందీలోనూ, 1978 మలయాళంలోనూ మానవుడు దానవుడు చిత్రాన్ని ఇతర నిర్మాతలు పునర్నిర్మాణం చేశారు. కానీ వేటిల్లోనూ పి చిన్నపరెడ్డి గారికి భాగస్వామ్యం లేదు. ఇంకా ఇటు తమ్ముడితో తీస్తున్న చిత్రాలను ఎలాగైనా విజయవంతం చెయ్యాలి అనే పట్టుదలతో అన్నయ్య మారెడ్డి గారు కూడా తన ప్రభుత్వ ఉద్యోగానికి సెలవు పెట్టి మద్రాసులో మకాం పెట్టారు. 3 నిర్మాణం ఒకదాని తరువాత ఒకటి జరిగినా, మొట్టమొదటగా ప్రారంభించిన ప్రేమపక్షులు కంటే ముందు పద్మవ్యూహం 1973 ఏప్రిల్లో విడుదలయ్యింది. మొత్తం భారమంతా కొత్త నటుడి మీద వెయ్యకుండా చంద్రమోహన్ గారిని, ఆనాటి అగ్రస్థాయి కథానాయిక చంద్రకళ గారిని కూడా ప్రధాన పాత్రధారులుగా కొనసాగించారు. నూతన నటుడు ప్రకాష్ అని తమ్ముణ్ణి ఆ చిత్రం ద్వారా పరిచయం చేశారు. ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర పూర్తి పరాజయాన్ని చవిచూసింది. మానవుడు దానవుడు తెచ్చిన లాభాలు ఉన్నాయి కాబట్టి సినిమాల నిర్మాణానికి అవాంతరం రాలేదు. అదే సంవత్సరం 1973 డిసెంబర్లో విడుదలైన మనువు మనసులో ఏకైక హీరో ప్రకాష్ గారే, హీరోయిన్ చంద్రకళ. అశ్వత్థామగారు స్వరపరచిన పిల్లా ఓ పిల్లా అనే పాట హిట్ అయ్యింది. అది హిందీ పాట చందా ఓ చందాకి అనుకరణే అయినప్పటికీ తెలుగు పాటను కూడా ప్రేక్షకులు బాగా ఆదరించారు. ఎన్ని హంగులున్నా ఈ చిత్రం కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. 2 వరుస పరాజయాలతో మొట్టమొదట ప్రారంభించిన ప్రేమపక్షులు అస్సలు విడుదలకే నోచుకోలేదు. దానిలో కూడా ప్రకాష్తో పాటు కృష్ణంరాజు, కృష్ణకుమారి లాంటి ఆనాటి ప్రధాన తారాగణం ఉన్నప్పటికీ ఆ సినిమా బాక్సులకే పరిమితం కాక తప్పలేదు. ఒక్క సంవత్సరంలో ఉషశ్రీ పిక్చర్స్ పరిస్థితి పూర్తిగా తలకిందులయ్యింది. పంపిణీదారులతో కొనసాగిన ఒప్పందాల్లోని వ్యత్యాసాల వల్ల కోర్టు కేసులు ఎదుర్కోవాల్సొచ్చింది. 2 సినిమాలు తెచ్చిపెట్టిన నష్టాలు, విడుదల కాని ఒక సినిమా, కోర్టు కేసులు, దీంతో సంవత్సరం ముందు అందరూ కోరుకున్న నిర్మాత చిన్నపరెడ్డి గారు ఇప్పుడు 29 సంవత్సరాల వయసులో ఒంటరైపోయారు. కాని వెంటనే ఆశ వదులుకోలేరు కదా. 1973 విజయవాడలో ఉషశ్రీ ప్రింటర్స్ అనే ఆఫ్సెట్ ప్రెస్ను ప్రారంభించి చలనచిత్ర అనే సినీ పక్షపత్రికను ప్రచురించడం మొదలుపెట్టారు. విజయవంతమైన ఉషశ్రీ వాళ్ల సినిమాల్లాగే చలనచిత్ర పత్రికను కూడా ఉత్తమ ప్రమాణాలతో, క్వాలిటీ ప్రింటింగ్తో విడుదల చేశారు. మొట్టమొదటి సంచికే 100,000 కాపీల సర్క్యులేషన్తో ప్రారంభమయ్యింది. అయితే వివిధ కారణాల వల్ల ఆ పత్రిక కూడా సంవత్సరం మించి కొనసాగలేదు. అది తెచ్చిన నష్టాలను భర్తీ చేసుకోవడానికి ప్రెస్ అమ్మేయాల్సొచ్చింది. అయితే విలువలున్న వ్యక్తిగా చిన్నపరెడ్డి గారికున్న పేరుతోటి మరికొన్ని అవకాశాలొచ్చాయి. ఆయన మంచి పేరు తెచ్చుకోవడానికి సహకరించిన కొన్ని సంఘటనలేమిటంటే, మానవుడు దానవుడు సినిమా ఒకరోజు కలెక్షన్లను బంగ్లాదేశ్ శరణార్థుల కోసం విరాళంగా ఇచ్చేశారు. ఈ సినిమా విడుదలకు ముందు విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆ బాధితులను ఆదుకోవడం కోసం ఒకరోజు ముందు మానవుడు దానవుడు స్పెషల్ షో వేసి తద్వారా వచ్చిన వసూళ్లను విరాళంగా ఇచ్చేశారు. ఇలాంటి మంచి పనులన్నింటినీ గమనించిన విశాలాంధ్ర యాజమాన్యం చిన్నపరెడ్డి గారిని మాస్కో ఫిల్మ్ ఫెస్టివల్కి అతిథిగా పంపించారు. అక్కడ జరిగిన చర్చల్లో రష్యా ప్రభుత్వ సహకారంతో విజయవాడలో ఒక స్టూడియో నిర్మించాలి అని కూడా అనుకున్నారు. వివిధ కారణాల వల్ల అది కూడా ముందుకెళ్లలేదు. శిఖరం మీద నుంచి జారిపోతున్నప్పుడు ఆపడానికి కూడా కష్టమవుతుంది చాలాసార్లు. చిన్నపరెడ్డిగారి విషయంలోనూ అదే జరిగింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా మళ్లీ కోలుకోవడం కనుచూపు మేరలో కనిపించలేదు. ఇవన్నీ గమనిస్తున్న శ్రీమతి కమలకుమారి గారు 1977 చీరాలలో బోటనీ లెక్చరర్గా ఉద్యోగంలో చేరారు. చిన్నపరెడ్డిగారు తేరుకోవడానికి చేసే ప్రయత్నాలు ఆపలేదు. 1979 రంగనాథ్ జయప్రద జంటగా మనిషిలో మనిషి అనే సినిమాను నిర్మించారు. పసిటి మనసులు దర్శకుడు పి. సుబ్రహ్మణ్యం గారు దర్శకుడు. నిర్మాణం పూర్తయి సెన్సారు కూడా అయిందట కానీ విడుదల కాలేదు. ఈ సినిమా గురించి అదనపు సమాచారం ఎక్కడా లభ్యం కావడం లేదు. ఈ సినిమాతోటి ఆయన రూపొందించిన విడుదల కాని చిత్రాలు రెండయ్యాయి, ప్రేమపక్షులు, మనిషిలో మనిషి. సినిమా విడుదలై నష్టాలు చవిచూడటం ఒక కోణమైతే, అసలు సినిమా విడుదల కాకపోవడం ఇంకొక కోణం. ఈ విఫలయత్నం తర్వాత 1979 చిన్నపరెడ్డిగారు కూడా మద్రాసు నుంచి చీరాలకు మకాం మార్చేశారు. ఆ తరువాతి సంవత్సరమే 1980 మారెడ్డిగారబ్బాయి ప్రభాకర్ రెడ్డిగారు మరొక ఫైనాన్షియర్ సహాయంతో ఉషశ్రీ మూవీస్ అనే బ్యానర్లో, ఒరిజినల్ బ్యానర్ ఉషశ్రీ ప్రొడక్షన్స్ కాదండి, ఉషశ్రీ మూవీస్, ఆ బ్యానర్లో పి. చంద్రశేఖర రెడ్డిగారి దర్శకత్వంలోనే శోభన్ బాబు, సుజాత జంటగా మానవుడు మహనీయుడు అనే సినిమా తీశారు. కానీ అది ఏమాత్రం ప్రభావం కలిగించకుండా వెళ్ళిపోయింది. ఈ సినిమా నిర్మాణంలో పి. చిన్నపరెడ్డిగారు భాగస్వామి కాలేదు. మరొక 7-8 సంవత్సరాల పాటు అడపాదడపా చీరాల నుంచి మద్రాసు వెళుతూ ఇంకా సినిమా నిర్మాణ ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. తమ సినిమాలన్నింటికీ దర్శకత్వ శాఖలో సహాయకుడిగా పనిచేసిన మోహన్ గాంధీగారు విజయవంతమైన దర్శకులయ్యారు 1980 మొదటికి. ఆయన దర్శకత్వంలోనైనా ఇంకొక సినిమా తీద్దామనుకున్నారు, కానీ పెట్టుబడి సమకూరలేదు. ఇంకా వ్యక్తిగత జీవితంలో 1979 అబ్బాయి ఇందీవర్, 1982 అమ్మాయి ప్రత్యూష జన్మించారు. 10-12 విఫలయత్నాలకు 1986 ఫుల్స్టాప్ పెట్టేశారు చిన్నపరెడ్డిగారు. అప్పటికీ ఆయన వయసు 41 సంవత్సరాలు. ఎప్పుడో కాలేజీలో చదువుకుని వదిలేసిన బోటనీ పాఠాల్ని భార్య సహకారంతో మళ్లీ తిరగేసుకున్నారు, నెమరేసుకున్నారు. ఆయన సోదరి ఫాతిమా మేరీ రాణి నర్సరావుపేట సెంట్ ఆన్స్ కాలేజీ ప్రిన్సిపాల్గా పనిచేస్తుండేవాళ్లు ఆ సమయంలో. ఆమె సహకారంతో 1986 నర్సరావుపేట కాలేజీలో బోటనీ లెక్చరర్గా చేరారు. మద్రాసు ఆర్క్ లైట్ల మధ్య జీవితం క్లాసురూము విద్యార్థిని విద్యార్థుల ముందుకొచ్చింది. సినిమా ఆలోచనలకు పూర్తిగా స్వస్తి చెప్పి లెక్చరర్ ఉద్యోగానికి అంకితమైపోయారు. రోజూ నర్సరావుపేట వెళ్లడానికి తెల్లవారుజామునే లేచి బస్టాండ్ వరకు నడిచి బస్సులో ప్రయాణం చేసి వెళ్తుండేవాళ్లు. సాయంకాలం కూడా అలాగే 2-3 గంటలు ప్రయాణం చేసి ఇంటికొచ్చేవాళ్లు. కొన్నాళ్ల తర్వాత బాపట్ల రెసిడెన్షియల్ కాలేజీలో బోటనీ పాఠాలు బోధించారు. ఒకేసారి ఉదయం బాపట్ల కాలేజీలో, సాయంకాలం చీరాల కాలేజీలో పాఠాలు చెప్పిన రోజులున్నాయి. ఒంగోలులో కొన్నాళ్లు పనిచేశారు. చివరగా గుంటూరు వికాస్ కాలేజీలో 6 సంవత్సరాలు పనిచేసి 2009 రిటైర్ అయ్యారు చిన్నపరెడ్డిగారు. శ్రీమతి కమలగారు 2002 రిటైర్ అయ్యారు. పద్మవ్యూహం, మనవు మనసు పరాజయాల తర్వాత సినిమా పరిశ్రమ చిన్నపరెడ్డిగారిని పూర్తిగా మర్చిపోయింది. 1986 తర్వాత లెక్చరర్ అయ్యాక ఆయన సినిమా పరిశ్రమను మర్చిపోయారు. అన్నయ్య మారెడ్డిగారు మాత్రం సినిమా నిర్మాణ ప్రయత్నాలు కొనసాగించారు. మారెడ్డిగారు ప్రభుత్వ ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యాక సొంతంగా సరదాల సంసారం అనే సినిమా తీశారు 1997. నిర్మాతగా ఉషశ్రీ మారెడ్డి అని ప్రకటించుకున్నారు. బ్యానర్ కూడా ఉషశ్రీ ఆర్ట్ ఫిలిమ్స్, ఉషశ్రీ ప్రొడక్షన్స్ కాదు. అంతకుముందే మారెడ్డిగారబ్బాయి ప్రభాకర్ రెడ్డిగారు మానవుడు మహనీయుడు తరువాత మరొక రెండు సినిమాలు తీశారు. 1984లో పులిజూదం, దానికి మాటలు మొదుకూరు జాన్సర్ గారు రాస్తే పాటలు ఉషశ్రీ పేరుతో మారెడ్డిగారే రాశారు. అలాగే 1987లో తరువాతి రోజుల్లో శ్రీరామరాజ్యం నిర్మాత యలమంచిలి సాయిబాబా గారితో కలిసి ప్రభాకర్ రెడ్డి గారు సర్దార్ ధర్మన్నా అనే సినిమా తీశారు. ఈ సినిమాలేవీ ఉషశ్రీ బ్యానర్ ఒకనాటి వైభవాన్ని తిరిగి తీసుకురాలేదు. ఈ సినిమాల నిర్మాణంలో పి చిన్నప్పరెడ్డిగారు పాల్గొనలేదు, అసలు అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఒకసారి లెక్చరర్ ఉద్యోగం ప్రారంభం అయ్యాక అదే జీవితంగా కొనసాగించారు. తన జీవితాన్నే, తన భవిష్యత్తును తనే పునర్నిర్వచించుకున్నారు. ఆయన జీవన పయనంలో ఇది ఒక మంచి పాఠం. ఇంకా కొన్ని దశాబ్దాల పాటు కొనసాగిన ధూమపానం అలవాటు చివరి సంవత్సరాల్లో పి చిన్నపరెడ్డి గారిని క్యాన్సర్ వ్యాధికి గురిచేసింది. హైదరాబాదులో చికిత్స తీసుకున్నారు, కానీ 3-4 సంవత్సరాల తర్వాత ఆ వ్యాధికి లొంగిపోక తప్పలేదు. 2014 ఏప్రిల్ 10వ తేదీన చీరాలలోనే కన్నుమూశారు. ఉషశ్రీ ప్రొడక్షన్స్, పి చిన్నపరెడ్డి, ఈ పేర్లు ఈ తరంలో ఎవ్వరికీ తెలియకపోవచ్చు. కాని శోభన్ బాబు గారు, మానవుడు దానవుడు ఈ పేర్లు తెలియని వాళ్లు ఉండరనుకుంటాను. ఎవరు గుర్తుంచుకున్నా లేకపోయినా పసిడి మనసులు, విచిత్ర దాంపత్యం, మానవుడు దానవుడు చిత్రాల్లోని పాటలు తెలుగు సినీ సంగీత చరిత్రలో ఏదో ఒక పేజీలో స్థానం సంపాదించుకుంటాయి. అదండి ఉషశ్రీ ప్రొడక్షన్స్ ఉవ్వెత్తున ఎగిసి పడిపోయిన సందర్భాలు. పి చిన్నపరెడ్డి గారు 25 వయసులోనే అనూహ్యమైన విజయాలనందుకుని సినీ రంగం నుంచి కనుమరుగైనప్పటికీ వ్యక్తిగత జీవితంలో నిలదొక్కుని సాగిన వైనం. వారి భార్య శ్రీమతి కమలగారు 2023లో కన్నుమూశారు. ఈ కార్యక్రమంతో సంబంధం లేదుగాని ఒక చిన్న ఆసక్తికరమైన సమాచారం ఏమిటంటే, ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి గారు కమలకుమారి గారి దగ్గర బోటనీ పాఠాలు నేర్చుకున్నారు. ఎప్పుడూ ఎక్కడా అనే విషయం స్పష్టంగా తెలియడం లేదు, కానీ ఒకసారి కీరవాణి గారు పాడుతా తీయగాలో ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి బాణీలో పాట పాడుతూ చీరాల కాలేజీలో కమలకుమారి గారు చెప్పిన బోటనీ పాఠాలు, వారు బోధించిన వ్యక్తిత్వ వికాసాలు అని పాడారు. ఇంకా చిన్నపరెడ్డి కమలకుమారి గారుల అబ్బాయి డాక్టర్ ఇందీవర్ గారు మంగళగిరిలో డెంటిస్టుగా సొంత ప్రాక్టీసు కొనసాగిస్తున్నారు. వారి అమ్మాయి ప్రత్యూష MBA చదివి హైదరాబాద్ గ్లాండ్ ఫార్మాలో మేనేజర్గా పనిచేస్తున్నారు. చిన్నపరెడ్డి గారి సినీ రంగ ప్రవేశానికి మూల కారణమైన పెద్దన్నయ్య మారెడ్డి గారు బెంగుళూరులో పిల్లల దగ్గర ఉంటున్నారు. ప్రస్తుతం ఆయన వయసు 92 సంవత్సరాలు. మనువు మనసు హీరో ప్రకాష్ గారు హైదరాబాదులో ఆర్క్ ఏంజల్స్ హైస్కూల్ అనే పాఠశాలను సొంతంగా నిర్వహిస్తున్నారు. ఆయన వయసు 77 సంవత్సరాలు. ఇవండి ఉషశ్రీ ప్రొడక్షన్స్ గురించి, నిర్మాత పి చిన్నపరెడ్డి గారి గురించి నేను సేకరించగలిగినన్ని విశేషాలు. ఈ కార్యక్రమాన్ని ముగించబోయే ముందు వారి అబ్బాయి డాక్టర్ ఇందీవర్ గారు పంపించిన సందేశాన్ని వినిపిస్తాను.
2: శ్రోతలందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఇందీవర్, ఉషశ్రీ ప్రొడక్షన్స్ పి చిన్నపరెడ్డి గారి అబ్బాయిని. 55 సంవత్సరాల కిందట 3 వరుస హిట్ చిత్రాలను నిర్మించి రికార్డ్ సృష్టించిన నాన్నగారి గురించి ఎక్కువ మందికి తెలుసుండకపోవచ్చు, కానీ నాన్నగారి జీవితంలో ఎన్నో పూర్తి కోణాలను గమనించిన కిరణ్ ప్రభా గారు వారి గురించి ఈ ప్రత్యేక కార్యక్రమం ప్రసారం చేయడం మా అందరికీ చాలా సంతోషం కలిగిస్తుంది. దీనికంటే ముందే మేము కిరణ్ ప్రభా గారి కార్యక్రమాలకు

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్ లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: The following program is brought to you by VJ Creations.
8: మీ ఇంట్లో ఫంక్షన్స్ కోసం ఒక చక్కని వెన్యూ కోసం చూస్తున్నారా? ఓఎస్ఎస్ ఫ్రీమౌంట్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఫర్ వెడ్డింగ్, రిసెప్షన్, బర్త్డే, హాఫ్ సారీ, గ్రాడ్యుయేషన్ అండ్ కార్పొరేట్ ఈవెంట్స్. మల్టిపుల్ హాల్స్ అవైలబుల్ టు అకామిడేట్ బిట్వీన్ 50 to 700 పీపుల్. ఫ్యూజన్ తెలుగు డిషెస్ అవైలబుల్ ఫ్రమ్ అవర్ సౌత్ ఇండియన్ షెఫ్. ఎటువంటి ఫంక్షన్ అయినా వన్ స్టాప్ ఫర్ ఫుడ్, హాల్, డెకరేషన్ ఆల్ అండర్ వన్ రూఫ్. మెన్షన్ విరిజల్లు అండ్ గెట్ అ స్పెషల్ ప్రైజింగ్. మరింత ఆలస్యం, కాంటాక్ట్ అస్ ఎట్ 510-791-2422 ఆర్ విజిట్ oassfremont.com.
9: Still thinking about your next move? Stop. Get into AI powered training with Java, AI, ML, STET and Python. Build real skills, crack real jobs. Upgrade now because the future won't wait. Enroll today. For details visit apexconsultingservices.us or call 510-431-7670. Guaranteed placement for qualified candidates.
10: TNC apply.
11: Rooted in dairy traditions, Gopi Dairy brings you the authentic taste your family has always loved. Gopi's pure ghee, that rich golden aroma that transforms every dish. Made in India, trusted in your kitchen. Our paneer, just two ingredients, no shortcuts. The foundation of countless family recipes. Our whole milk yogurt, creamy, tangy, alive with flavor. No starch, no gums, no preservatives. Just pure, delicious yogurt. Gopi Lassi and Malai. The taste of authenticity in every spoonful. Gopi Dairy. Enjoy the goodness of pure ingredients. Available at your local Bay Area retailers. Join us for Dashera Diwali Dhamaka. Powered by Gopi Dairy. On October 17th at the Alameda County Fairgrounds in Pleasanton. From 12 p.m. to 11 p.m. Visit the Gopi booth and enjoy delicious Lassi.
12: ఫ్యామిలీతో కలిసి బయటికి డిన్నర్ కి వెళ్తే మనకి కావాల్సింది ఏంటి? చక్కని అంబియన్స్, లాట్స్ ఆఫ్ వెరైటీస్, ఫ్రెష్ గా చేసిన టేస్టీ ఫుడ్ అండ్ ఎక్సలెంట్ కస్టమర్ సర్వీస్. ఇదే మంత్రాన్ని ఫాలో అవుతున్న రెస్టారెంట్ మంత్రా ఇండియా. మంత్రా ఇండియా 288 కాస్టర్ స్ట్రీట్ ఇన్ డౌన్ టౌన్ మౌంటెన్ వ్యూ. 70+ మౌత్ వాటరింగ్ డిషెస్, క్లియర్వన్ కబాబ్స్, ఎలాబరేట్ బ్రంచ్, హ్యాపీ అవర్ స్పెషల్స్, డిన్నర్ బుఫే, ఫుల్ సర్వీస్ బార్, కేటరింగ్ సర్వీసెస్ అండ్ లాట్స్ మోర్. స్పెషాలిటీ షెఫ్ సర్వింగ్ స్పెషల్ డిషెస్ ఎవ్రీ సింగిల్ డే. For more details visit mantraindiausa.com. Mantra India. Mantra India.
13: Did you know the American Association of Orthodontists recommends that children have their first orthodontic checkup by age 7? At USmile Dental, we provide comprehensive orthodontic care for children, teens and adults, from early intervention to complex cases. With a board-certified orthodontist, Dr. Chaya Kamath, and general dentist, Dr. Puppala, we're here to meet your family's dental and orthodontic needs. Orthodontic consultation is free, and for your convenience, we're open Saturdays. Call 408-361-8133 today to schedule your free consultation.
14: USmile Dental, Santa Clara, Morgan Hill, and Gilroy. Chirakalam nilichipoye chirunavvu kosam.
15: మీ పండగ సంబరాలకి వెలుగుతో పాటు మరింత తీపిని కూడా జోడించండి. సెలబ్రేట్ దిస్ దివాలి విత్ ఉలవచారు స్వీట్స్. సేవ ఆథెంటిక్ తెలుగు డెలికసీస్ లైక్ తాపేశ్వరం కాజా, క్రిస్పీ బాదుషా, బెల్లం జిలేబీ, చిట్టి బెల్లం గవ్వలు, ఘీ అరిసెలు అండ్ స్పెషల్ మోతీచూర్ లడ్డూ. ఇండల్జ్ ఇన్ అవర్ డెలిషియస్ బెంగాలీ స్వీట్స్, ఫ్లేవర్డ్ రసగుల్లాస్ అండ్ అవర్ సిగ్నేచర్ హైదరాబాద్ అప్రికాట్ డిలైట్. ప్లస్ ఎక్స్ప్లోర్ అవర్ యునిక్ మ్యాంగో రస్మలై తిరమిసు, ఆమ్ రసగుల్లా, మోతీచూర్ రబ్డీ అండ్ ఫ్యూజన్ కేక్స్. పండగ స్పెషల్ పాలతాలికలు, పూర్ణాలు, బొబ్బట్లు టు స్పెషల్టీ డిజర్ట్ స్టేషన్స్ ఫర్ ఆల్ యువర్ గ్రాండ్ పార్టీస్. వీ హ్యావ్ ఇట్ ఆల్. మేక్ యువర్ ఫెస్టివ్ సీజన్ ట్రూలీ డెలిషియస్. విజిట్ us today at Ulavacharu Sweets, 151 East El Camino Real, Sunnyvale, or log on to ulavacharusweets.com.
10: Are you ready to sell your home for top dollar? Don't rely on luck. You need the real estate and mortgage genie, Nagarajanayya. His system is AI-powered home selling. It finds the buyers fast. And because he is a mortgage expert, he makes sure the buyer can actually close.
16: I use AI to find the buyer and my expertise to close the deal. No sale, no fee, guarantee.
10: Get your free instant AI home valuation right now at nagrajhomes.com. That's nagrajhomes.com. Or call Nagarajanayya at 408-805-4653. Terms apply. Equal housing lender. NMLS 1938293.
17: Dashara Diwali Dhammaka on Saturday, 17th October at Alameda County Fairgrounds in Pleasanton. Event highlights: spectacular fireworks, 40 feet Ravan Dahan, Hanuman Idol with Chalisa Sahasrapad, 10 feet Durga Idol with Sindoor Khela and Dunuchi Nach, Rath Yatra, Mahamangal Aarti, Disco Dandiya, Ram Leela, two stages with non-stop cultural programs, 20 plus food booths, 150 plus vendor booths, carnival rides, games, Mahakhoj, Grand Treasure Hunt, Bali Tambola, free health fair, free face painting and lot more.
3: For tickets visit www.aiaevents.org or follow aia.events on social media.
17: Grand sponsor Sanjeev Gupta CPA, platinum sponsor Realtor Lavanya Duvi, travel partner Travelopod powered by Realtor Nagarajanayya, silver sponsors Vijeta Supermarket, My Pursue, Apex Consulting Services,

0: హలో నమస్తే ఆదాబ్, వెల్కమ్ టు హలో తెలంగాణ రేడియో ఆన్ విరిజల్లో. నేను మీ హోస్ట్ ప్రత్యూష. మా ఈ షోని సపోర్ట్ చేస్తున్నారు తెలంగాణ కల్చరల్ అసోసియేషన్. సో మా ఈ షోని సపోర్ట్ చేసేసి లైక్ చేయాలి అని అనుకుంటే మాకు ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో అవ్వచ్చు మీరు. హలో తెలంగాణ రేడియో అండర్స్కోర్ బేరియా ఇస్ ద హ్యాండిల్. సో ఇవాళ మన షో స్పెషల్ అగైన్. మనం లాస్ట్ వీక్ లాగానే ఈ వీక్ కూడా బతుకమ్మ స్పెషల్ ప్రమోషన్స్ నడిపిస్తున్నాము. కాకపోతే ఒక చిన్న చేంజ్ ఏంటి అంటే, లాస్ట్ వీక్ శాండ్రమాన్లో ఎంగిల్పూల బతుకమ్మ సెలబ్రేట్ చేసుకున్నాము, చాలా వైభవంగా జరిగింది. అయితే ఈ వీక్ మనం ఆ సెలబ్రేషన్స్ గురించి మాట్లాడుకుని అదే అలాంటి సేమ్ సెలబ్రేషన్స్ని అగైన్ వీఆర్ ప్లానింగ్ టు డూ ఇట్ ఇన్ కుపర్టినో అండ్ మాంటగా. సో కుపర్టినోలో అక్టోబర్ 17th హ్యాపెనింగ్ ఎట్ మెమోరియల్ పార్క్ అండ్ మాంటగాలో అక్టోబర్ 18th ఎట్ వెరిటాస్ ఎలిమెంటరీ స్కూల్. సో వీ విల్ బ్రింగ్ ఇన్ సమ్ ఆఫ్ అవర్ ఆర్గనైజర్స్ హూ విల్ వాంట్ టు టాక్ టు అస్ అబౌట్ శాన్ రమాన్స్ సెలబ్రేషన్స్ అలాంగ్ విత్ దేర్ ఎక్స్పీరియన్సెస్. దాంతోపాటు ఈ వీక్ నేను కొన్ని ట్రివియా క్వశ్చన్స్ కూడా అడుగుతాను బతుకమ్మ గురించి. ఆల్ ద లేడీస్, ఆల్ ద మెన్ హూ విల్ కాల్ ఇన్ టు ఆన్సర్ దోస్ ట్రివియా క్వశ్చన్స్ విల్ ష్యూర్లీ గెట్ అ ప్రైజ్. సో కాల్ చేయండి మా స్టూడియోకి. మా స్టూడియో నెంబర్ 1877-265-5992. సో అంజలి, లెట్స్ టేక్ ద ఆర్గనైజర్స్ కాల్.
1: హలో ప్రత్యూష, నేను ఆంజనేయుల్ని సెనజే నుంచి. సో మా టీసీ టీమ్ లైన్ లో ఉందండి, ధనుంజయ్ గారు, గోపి, శ్రీధర్ గారు.
0: థ్యాంక్ యూ సో మచ్, వెల్కమ్ వెల్కమ్ అందరికి, వెల్కమ్ అండి. ఎలా ఉన్నారు అందరూ?
2: చాలా బాగున్నాం.
0: ఎంగిల్పూల బతుకమ్మ మీరందరూ వచ్చారని నేను అనుకుంటున్నాను.
1: యా, అందరం వెళ్ళాము.
0: వెరీ నైస్,
1: చాలా బాగా జరిగింది. ధనంజయ్ గారు చెప్తారు, అది సాయంత్రంలో జరిగింది.
0: టేక్ ఓవర్ అండి.
2: థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ అవర్ కాల్. మళ్ళా బేరియా వాళ్ళందరికీ సద్దల బతుకమ్మ శుభాకాంక్షలు. సో సాయంత్రంలో బ్రహ్మాండంగా జరిగింది. థ్యాంక్ యూ ఫర్ అనౌన్స్మెంట్ ఇన్ ద రేడియో టూ. సో బ్రహ్మాండంగా జరిగింది, అందరూ చాలా ఎంజాయ్ చేశారు. చాలా మంది బేరియా నుంచి, అన్ని దిక్కుల నుంచి వచ్చారు. సో దే ఎంజాయ్డ్ ఎ లాట్ అండ్ దే హ్యాడ్ గుడ్ ఫుడ్. దే అందరినీ వాళ్ళ నియర్ అండ్ డియర్ పీపుల్ ని కలుసుకొని దే ఎంజాయ్డ్ ఎ లాట్. సో ఇప్పుడు 17th రోజు మనకు వచ్చేసి ఇక్కడ కుపట్న ఛాంబర్ ఆఫ్ కామర్స్ తో పాటు కుపట్న సిటీతో కలిసి అక్కడ చేస్తున్నాము. సో సద్దుల బతుకమ్మ 17th రోజు 12 to 6 వరకు ఉంటుంది అది. ప్లస్ అలాగే మాంటకాలో కూడా 18th రోజు జరుగుతుంది. సో ఆ డీటెయిల్స్ అన్ని యాంజీ, గోపి, శ్రీధర్ అండ్ టీమ్ ఉన్నారు, వాళ్ళు మాట్లాడతారు.
3: థ్యాంక్స్ ధనంజయ్ గారు, థ్యాంక్స్ ప్రతీష గారు. ప్రప్రథమంగా తెలంగాణ రేడియో ప్రేక్షకులకు నవరాత్రి శుభాకాంక్షలు. నా పేరు గోపికృష్ణ, నాతో పాటు కోర్ కమిటీ మెంబర్స్ ఉన్నారు. ధనంజయ్ గారు చెప్పినట్టు మనం 11 శాన్ రమన్ చాలా ఘనంగా, ఎంత ఘనంగా అంటే నాకు మా పుట్టిన ఊరు జ్ఞాపకాలన్నీ వచ్చాయండి. సద్దులు కానీ, బతుకమ్మలు కానీ, పాటలు కానీ చాలా ఘనంగా జరిగిందండి. ఇప్పటికీ ఇంకా నేను ఇంకా దాని నుంచి తేరుకోలేదు. కానీ మనకి నవరాత్రులు 9 రోజులు బతుకమ్మ చేస్తాము. సో అదే సాంప్రదాయాన్ని పాటిస్తూ మనము వచ్చే సాటర్డే సండే 17th 18th 2 రోజులు టీసీఏ బతుకమ్మ చేస్తుంది. 17th నాడు కుపటినో క్వీన్లాండ్ కమ్యూనిటీ సెంటర్, ఫ్రీ ఎంట్రన్స్, ఫ్రీ పార్కింగ్ అండి. మనకు దీపావళి మేళగా ఉంటుంది, పార్ట్ ఆఫ్ టీసీఏ. సో తప్పకుండా అందరూ రండి. బతుకమ్మ మనకు 1 to 5:30 ఉంటుంది. ఈసారి కూడా మనం ప్రతిసారిగా టాప్ ప్రైజెస్, శారీస్, జమ్మి ఆకు, మంచి పాటలు ఉంటుంది. తప్పకుండా అందరూ రండి. శ్రీధర్ గారు,
0: థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ గోపి గారు. సో అయితే మీరు లొకేషన్ కుపటినోది ఇంకేదో లొకేషన్ చెప్పారు. ఐ థాట్ ఇట్ వాస్ మెమోరియల్ పార్క్
3: అనుకున్నాను. సో థ్యాంక్స్ కరెక్షన్ అండి. ప్రత్యూష గారు, మెమోరియల్ పార్క్ అంటారు, క్విన్లాండ్ కమ్యూనిటీ సెంటర్ అంటారు, సిటీ ఆఫీస్ కూడా అదే, కుపటినో అంటారండి. యా, మెమోరియల్ పార్క్ ఈస్ ద బెటర్ నేమ్. థ్యాంక్స్ ఫర్ కరెక్టింగ్. యా, మెమోరియల్ పార్క్ పార్కింగ్ వచ్చి మనకు డియాంజా కమ్యూనిటీ డియాంజా కాలేజ్ పక్కనే ఉంటుంది. ఫ్రీ అండ్ పార్కింగ్ ఇన్ డియాంజా కాలేజ్ అండ్ యూ క్యాన్ జస్ట్ వాక్ డౌన్ అండ్ దెన్ ఫ్రీ ఎంట్రన్స్ ఫర్ బోత్ బతుకమ్మ పీసీఏ బతుకమ్మ అండ్ దివాళీ మేళా ఫ్రీ ఎంట్రన్స్ అండి. లాట్ ఆఫ్ వెరైటీస్ విల్ బి దేర్. అలాగే మనకు టాప్ ప్రైజెస్ వచ్చి శారీస్ చాలా ఉన్నాయి. సో సాయంత్రం లాగానే ఈసారి కూడా బాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. మీరు వచ్చి ఇంకా ఘనంగా చేస్తారని ఆశిస్తున్నాం.
0: థ్యాంక్ యూ అండి. సో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి, ఐ సా ఇన్ ద గ్రూప్ మగవాళ్ళు కూడా బతుకమ్మ ఆడుతున్నారు. ఇస్ దట్ కొంచెం కొత్తగా చేశారా, ట్రై చేశారా, లేకపోతే ముందు కూడా ఇలా చేస్తారా?
3: యా, గుడ్ క్వశ్చన్ అండి. మనము మెయిన్ గా మగవాళ్ళంతా వాలంటీరింగ్ అన్ని చేస్తారండి. మధ్యలో గ్యాప్ వచ్చినప్పుడు కొంచెం అలసిపోతే మగవాళ్ళము ఒక సర్కిల్ చేసి మేము ఆడతాము, జస్ట్ టు ఎంకరేజ్ అవర్ ఉమెన్ సో దట్ యునో దే ఆల్సో గెట్ బ్రేక్ ఫర్ కాఫీ. సో ప్రతి సంవత్సరం చేస్తామండి. సో ఒక పాట మేము ఆడతామండి. సో దిస్ టైమ్ ఐ విష్ వి విల్ కంటిన్యూ దట్ ఆల్సో ఇన్ కుపటినో అండ్ మంటక.
0: అవసరం అండి, దట్ ఈస్ రియలీ నైస్. మెన్ ముందుకి రావడం బతుకమ్మ ఆడటం అనేది ఐ నెవర్ సీన్ ఇట్ ఆనెస్ట్లీ, బట్ ఐ వాంట్ లుక్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. అయితే మీరు ఫుడ్ గురించి అన్నారు కదా, వీఆర్ షేరింగ్ ద స్పేస్ విత్ కుపటినో చేంబర్ ఆఫ్ కామర్స్. సో ఆర్ వి లుకింగ్ ఎట్ ఫుడ్ ట్రక్స్ ఆర్ ఫుడ్ వెండర్స్? ఎట్లా, డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా దాని గురించి ఏమైనా చెప్తారా?
3: Yes, Andy. So there are lot of food trucks, lot of Indian food trucks. You will get from biryani to naan, anything, mm-hmm. South Indian to North Indian, everything will be available. It will be available for purchase. We will have some food for the volunteers for sure to take care.
0: Mm-hmm. Okay.
3: From PCR, Tarfana.
0: ఓకే అండి, వెరీ గుడ్. అయితే ఇంకొక క్వశ్చన్, బతుకమ్మలు మీరు అందాజగా చెప్పగలరా, లైక్ ఎంత మంది తీసుకొచ్చారు, ఎన్ని బతుకమ్మలు? నాకు పిక్చర్ లో చూస్తే మాత్రం చాలా హ్యూజ్ క్రౌడ్, హ్యూజ్ క్రౌడ్ ఆఫ్ విమెన్.
3: అవునండి, మనకు సాంగమం చూస్తే ఈసారి ఆల్మోస్ట్ 500+ మెంబర్స్ వచ్చారండి. ఒక్క బతుకమ్మ వాజ్ మోర్ దాన్ 2 feet ఇఫ్ యు హావ్ సీన్. సో మనం ఇండియా లాగే ఈసారి కూడా సాన్ రామన్ కి మన ఫ్లవర్ రిజిస్ట్రేషన్స్ పెట్టే చాలా వచ్చాయి. సో వి వెంట్ టు సాన్ ఫ్రాన్సిస్కో, బ్రాట్ ద ఫ్లవర్స్ ఫర్ ఎ బెటర్ రేట్ ఫర్ అవర్ ఉమెన్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ ఇట్ ఫర్ కుపటినో. యునో బికాస్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ అవైలబిలిటీ, వీఆర్ నాట్ ప్లానింగ్ టు గో టు సాన్ ఫ్రాన్సిస్కో అంటిల్ అన్లెస్ దెర్ ఇస్ అ బిగ్ డిమాండ్. బట్ ప్రతిసారి మనకు కుపటినోలో మినిమం 70 బతుకమ్మస్ వస్తాయండి. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ దిస్ టైమ్ అప్ టు 100.
0: ఓ మై గాడ్, వెరీ నైస్, వెరీ నైస్.
3: మనకి ప్రాపర్ గా నిమజ్జనం ఉంటుంది, ప్రసాదం ఉంటుంది, అందరూ మన లేడీస్ అందరు ప్రసాదాలు తీసుకొస్తారండి అండ్ దే విల్ షేర్. ఇట్స్ అ నైస్ ట్రెడిషన్. ఆ తర్వాత మనకి ఇండియా లాగా జమ్మి ఆకు కూడా తీసుకొచ్చాము అండ్ వీల్ ఆల్సో డిస్ట్రిబ్యూట్ జమ్మి ఆకు టు ఎవ్రీ వన్.
0: ఓకే ఓకే, వెరీ గుడ్ అండి. చాలా చాలా ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నారు. సో మీరు మీ ఎక్స్పీరియన్సెస్, లెట్స్ ఇఫ్ యూ కెన్, ఇఫ్ యూ డోంట్ మైండ్ గోయింగ్ వన్ బై వన్, ఇఫ్ యూ కెన్ జస్ట్ షేర్ యువర్ ఎక్స్పీరియన్సెస్ ఫ్రమ్ యువర్ చైల్డ్హుడ్, యంగ్ ఏజ్ నుంచి మీరు ఇప్పుడు ఇక్కడ ఆడుతున్న బతుకమ్మకి, వాట్ డూ యూ సీ ద డిఫరెన్స్? హౌ డూ యూ, హౌ కెన్ యూ రిలేట్ టు యువర్ బ్యాక్ హోమ్ ఎక్స్పీరియన్సెస్ అనేది, ఇఫ్ యూ కెన్ జస్ట్ గో వన్ బై వన్?
3: అబ్సల్యూట్లీ అండి. సో మొదటగా మనకు బతుకమ్మ అంటే నాకు మా అమ్మమ్మ గారు ఊరు, నేను జగిత్యాల అనే ఊరు తెలుసు, తెలో జగిత్యాల పక్కన మల్యాల అనే ఊరు. ప్రతిసారి నవరాత్రికి మా అమ్మమ్మ గారి దగ్గరికి వెళ్ళేవాడిని. మెయిన్ గా సద్దులు, వాళ్ళు ప్రతిరోజు ఒక్కొక్క రకమైన ప్రసాదం చేస్తారు, అది చాలా ఇష్టము. అలాగే ఆడడం చిన్నప్పుడు కాబట్టి మేము చూసేవాళ్ళము, అంటే పార్లులే వాళ్ళం కాదు, కానీ ఆ ఛాన్స్ ఇక్కడ మనకు యూస్ లో వచ్చింది. విఆర్ ఆల్సో ప్లేయింగ్. మళ్ళీ థర్డ్ వచ్చి కొంచెం మనకు దసరా దివాళికి టపాకాయలు ఉంటాయి అక్కడ మనకి, ఇక్కడ పెట్టి కొంచెం ఒక్కటి మిస్ అండి. కానీ మనకు డాన్స్ కానీ సాంగ్స్ కానీ ఫుడ్ కానీ నో చేంజ్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ టు అట్లీస్ట్ వాట్ వీఆర్ డూయింగ్ త్రూ టీసీఏ. యునో దట్ ఈస్ వెరీ వెరీ వెరీ క్లోజ్ టు హార్ట్ అండ్ వెరీ క్లోజ్ టు బ్యాక్ టు ఇన్ ఇండియా.
0: వెరీ నైస్. ఎస్, చాలా బాగుందండి. నెక్స్ట్ మహిపాల్ గారు ఉన్నారా కాల్లో? మీ కెన్ ఆస్క్ వన్, వీ కెన్ గో వన్ బై వన్.
3: శ్రీధర్ గారు ఉన్నారు. శ్రీధర్ గారు,
4: నేను శ్రీధర్ అండి. గోపి గారు చెప్పినట్టే చిన్నప్పుడు చాలా తేలో అండి. గోపి గారు చెప్పినట్టే చాలా మెమరీస్ ఉంటాయి చిన్నప్పుడు. అంటే మేము ఈవెన్ బిఫోర్ కమింగ్ టు యుఎస్ ఇండియాలో బ్యాక్ హోమ్ అన్నది వరంగల్ జంగం. చాలా చాలా గ్రాండ్ అవుతుంది అక్కడ. ఇట్స్ ఆల్ ఫుల్లీ పోలీస్ ప్రొటెక్షన్. మధ్యలో అసలు చాలా మంది అబ్బాయిల్ని రాకుండా సర్టెన్ లెవెల్ ఆఫ్ చెక్స్ దగ్గర ఆపేసి పంపించేవాళ్ళు, ఎందుకంటే అంత హ్యూజ్ క్రౌడ్ విత్ లాట్ ఆఫ్ ఆర్నమెంట్స్ అది ఉంటుంది. సో అవన్నీ చాలా మెమరీస్ ఈ సీజన్ లో గుర్తొస్తుంది చాలా. ప్లస్ ఫైనల్ డే రోజు ఇంట్లో లాట్ ఆఫ్ అంటే వెరైటీస్ ఆఫ్ పులిహోరలు చేయడము, రకరకాల పులిహోరలు చేసి తినడము, ఇట్ వాజ్ లాట్ ఫన్ అండి. So here we are trying to continue the similar tradition with the support of TCA and we are all coming forward to make this same experience to other families also. So our request is folks who are on the call, right? Andaru ee Saturday roju vachi ee event ni grand success cheyalani korukuntunna. Thanks andi.
0: Thank you so much Sridhar garu. Thanks to you all for coming forward and making this event a grand success, especially starting from San Remo. And I guess you will, I know meeru involve avutu untaru every weekend till Mantegalo complete ayyindaka, and it's not a small thing. Inta pedda amount lo andaru janalu vastu unnaru vallani manage cheyadam gaani vaallu techche batkammalani manage cheyadam, songs ni manage cheyadam ok vaipu, malli evaina atu itu avakunda clean up ki kuda, it's not a small thing. So I personally mi andarki chala chala thanks Vijay garito saha. It's very commendable feature ane cheppali meer itla participate cheyadam every year nunchi idantha organize cheyadam. So do we have any more information to share andi? Please go ahead.
3: Yeah, no more information, but I wanted to repeat once again for the benefit of sure. all viewers. హలో తెలంగాణ రేడియో ప్రతిష, మీకు ప్రత్యేక ధన్యవాదాలు. మీరు ఎప్పుడు మమ్మల్ని ప్రోత్సహిస్తుంటారు. ఈ సాటర్డే 17th మెమోరియల్ పార్క్ పుప్పట్టినో 1 to 5:30 విల్ బి బతుకమ్మ. అండ్ దిస్ బతుకమ్మ దిస్ టైమ్ వీఆర్ కొలాబరేటింగ్ విత్ సిటీ కుప్పట్టిన సిటీ అండ్ సిటీ కామర్స్ తోని. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ దివాలి మేళా. So Diwali Mela will be there from morning. So this time not just Batakamma, you can also enjoy Diwali Mela in Kupatino. Then Sunday vachi Mantegalo andi.
0: Yes, yes. Yeah. So go ahead.
1: గోపి, నేను ఆంజనేయుని సైనజర్ నుంచి. సో గోపి గారు చెప్పినట్టు, సో ఆల్రెడీ మాకు కుప్పన్న ఈవెంట్ కి 100 బతుకమ్మస్ ఈజీగా ఎస్టిమేట్ చేస్తున్నాము. సో యాక్చువల్ గా లైక్ 200 ఫ్యామిలీస్ రిజిస్టర్ చేసుకున్నారండి, అరౌండ్ 650 పీపుల్, మోర్ దాన్ 650 పీపుల్. వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఈవెన్ మోర్ పీపుల్. ఇంకా తెలిసిన వాళ్ళు ఇంకెవరు చేసుకోలేదు, అందరూ తెలియని వాళ్ళు అనమాట. సో ఈసారి చాలా గ్రాండ్ గా మెగా బతుకమ్మ జరుగుతుంది కుప్పట్నలో. సో అందరు రావాలనేసి చూసి ఫ్రెండ్స్ తో ఎంజాయ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాము.
0: డెఫినెట్ గా
2: సతీష్ గారు, ఇంకోటి ఏంటంటే ఈసారి
0: చెప్పినారు, ప్లీజ్ గో అహెడ్.
2: ఈసారి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇది కావడానికి, ఇప్పుడు ఏంటంటే అమ్మాయిలు అక్కడ బతుకమ్మ ఆడుకుంటుంటే కూడా పక్కన మేళా జరుగుతుంటది, డిఫరెంట్ షాప్స్ ఫుడ్ గానీ ఇది గానీ పిల్లలతో వచ్చినా గానీ ఇట్స్ లైక్ అన్ ఎంటర్టైనింగ్ ఫర్ సమ్ టైమ్. బట్ అగైన్ ఐ నో దే వాంట్ టు ఎంజాయ్ ద బతుకమ్మ టూ. సో మధ్యలో గ్యాప్ వచ్చినప్పుడు దే కెన్ గో అరౌండ్ అండ్ లుక్ ఎట్ ఇట్. సో ఇట్స్ జస్ట్ వి వాంటెడ్ టు బ్రింగ్ ఎ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ 25 years వి బీన్ సెలబ్రేటింగ్. సో దిస్ టైమ్ జస్ట్ వాంట్ టు బి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్.
0: Definite Gandhi. We all are looking forward, and I'm sure me families andar ki kuda it's a వన్ టైమ్ ఎక్స్పీరియన్స్ విత్ అలాంగ్ విత్ కుపర్టినో చేంబర్ ఆఫ్ కామర్స్ ఏఐఏ దివాళీ ఈవెంట్ తో పాటు మనం ఇది చేయడం, ఇట్స్ వన్ టైమ్ ఎక్స్పీరియన్స్ అండ్ హోప్ఫుల్లీ ఇట్ విల్ బికమ్ ఎ వెరీ గ్రాండ్ సక్సెస్ అండి. వీ హ్యావ్ 100 బతుకమ్మాస్ మీరు అంటున్నారు కదా, సైన్ అప్ చేసినవి 100 ఉండొచ్చు, బట్ ఇంకా సైన్ అప్ చేయని లాట్ ఆఫ్ పీపుల్ విల్ షో అప్ దట్ డే అని అనుకుంటున్నాను నేను. సో థ్యాంక్
1: యూ. ప్రతీష్ గారు చెప్పినట్టు ఆల్రెడీ 200 ఫ్యామిలీస్ సైన్ అప్ చేశారండి. సో 200 ఫ్యామిలీస్ లో వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ దెన్ 100 బతుకమ్మ. సో ఇంకా చాలా వస్తాయి అనేసి ఎక్స్పెక్ట్ చేస్తారు.
0: కరెక్ట్ అండి. యా సో వి ఆల్ ఆర్ వెయిటింగ్ అండి, అండ్ హోప్ఫుల్లీ ఐ గెట్ టు సీ యూ ఆల్ దేర్ అండ్ ప్లే బతుకమ్మ అలాంగ్ విత్ ఆల్ యువర్ ఫ్యామిలీస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్యూనింగ్ ఇన్.
2: Thank you, Pratisha Garu. Thank you.
1: Thank you, Pratisha.
0: Thank you. Thank you.
4: Thank you, Andy. Thanks.
2: Thank you.
0: So, my organizers, Chepinattu, Sandramonlo, it was a grand success. And we are looking forward for October 17th in Cupertino at Memorial Park and October 18th in Manteca at Veritas Elementary School. We will just jump into a break. But before going into a break, I want to make an announcement about Dashara Diwali Dhamaka happening on same day, 17th October in Pleasanton in Alameda County Fairgrounds. దాని ఫీచర్స్ 40 feet రావణ దహంతో పాటు ఫైర్వర్క్స్ ఉంటాయి, రామ్లీలా ప్రజెంటేషన్ ఉంటుంది, 10 feet ఒక దుర్గా ఐడల్ ని కూడా ప్రజెంట్ చేస్తున్నారు. దిస్ టైమ్ బిగ్గెస్ట్ అనుకుంటా, దిస్ కుడ్ బి ద బిగ్గెస్ట్ ఆఫ్ దిస్ ఈవెంట్స్. సింధూర్ కేలా దునూచి నాచ్ హనుమాన్ చాలీసా విత్ సహస్ర పాట్ గ్రాండ్ యాత్ర మంగళ ఆర్తి లాట్ ఆఫ్ కల్చరల్ ప్రోగ్రామ్స్ లాట్ ఆఫ్ కిడ్స్ యాక్టివిటీస్ లాట్ ఆఫ్ ఫుడ్ బూత్స్ సో దేర్స్ లాట్ ఆఫ్ things to look forward to at that place as well. So stay tuned. Manam oka break teeskuni, we will be back with more information and a small trivia also. So please stay tuned.
5: Are you a real estate investor? Do you know how to increase your wealth? Hi, this is Satya Dasari. I help clients to build wealth leveraging tax strategies. Call me to help you.
6: Check out the 5-star testimonials of Satya at mymansion.com. For more details or appointments, call 408-666-6231. That is 408-666-6231.

0: out, party, caterings, yedena sare. The best vegetarian restaurant in the Bay Area. Chaat Bhavan, in multiple locations. For details, visit chaatbhavan.com. This festive season, send money home fast, securely and conveniently with Zoom. Zoom, a PayPal service, is a proud diamond sponsor of Dashera Diwali Dhamaka on October 17th, 2026. With Zoom, you can enjoy a promotional first-time exchange rate on your initial transfer. Plus, you get $0 Zoom transfer fees on eligible transactions to India. Visit Zoom.com or download the Zoom app to send money to India today. Visit the Zoom booth at the Alameda County Fairgrounds in Pleasanton on October 17th from 12 p.m. to 11 p.m. and learn about Zoom's exchange rates to India and win exciting gifts. Download the Zoom app or visit zoom.com to send money to India today.
1: Time is running out. Don't miss her chance to learn AI-powered training with Java, AIML, SDET and Python. Limited seats. Real-time training, real results. Enroll now before it's gone. For details, visit apexconsultingservices.us or call 510-431-7670. Guaranteed placement for qualified candidates.
2: TNC apply.
0: PNG Jewelers Diwali offers to ee Deepavali ni marinta prakashavantanga marchukondi. Get a free gold coin on jewelry purchases above $1,000 net value. Enjoy flat 40% off on entire 18 carat diamond jewelry and 0% making charges on 22 carat gold jewelry. Plus 0% deduction on exchange of 22 carat gold jewelry. Terms and conditions apply. Offer valid from 11th October to 15th November. Extended store hours during Diwali. ఈ దీపావళిని మరింత వైభవంగా జరుపుకునేందుకు నేడే సనీవేల్ పీఎన్జీ జ్యువెలర్స్ ని విజిట్ చేయండి.
3: డ్రీమ్ హోమ్ అనేది చాలా సార్లు డ్రీమ్ గానే మిగిలిపోతుంది, కానీ ఆ డ్రీమ్ ని రియాలిటీగా మార్చుకోవాలంటే వెరీ ఈజీ. టీమ్ అప్ విత్ నాగరాజ్ అన్నయ్య. హీస్ అ సీరియల్ ఎంటర్ప్రెనర్ అండ్ టెకీ అండ్ అ ట్రస్టెడ్ పార్ట్నర్ ఇన్ రియలైజింగ్ యువర్ రియల్ ఎస్టేట్ డ్రీమ్స్. హీ విల్ హెల్ప్ యూ విత్ ద రైట్ ప్రైసింగ్ అండ్ ద లేటెస్ట్ రియాలిటీ ట్రెండ్స్ ఆన్ బయింగ్ అండ్ సెల్లింగ్. మీ డ్రీమ్ హోమ్ కలని సాకారం చేసుకోవాలంటే కాల్ నాగరాజ్ ఫర్ ఫ్రీ కన్సల్టేషన్ అట్ 408-805-4653 ఆర్ విజిట్ www.nagrajhomes.com.
4: Dashera Diwali Dhamaka on Saturday, 17th October at Alameda County Fairgrounds in Pleasanton. Event highlights: spectacular fireworks, 40 feet Ravan Dahan, Hanuman Idol with Charlie.

0: Realtor Lavanya Duvi, Travel Partner, Travelopod, powered by Realtor Nagaraj Annaya. Silver Sponsors, Vijeta Supermarket, My Pursue, Apex Consulting Services and Kavya Foods.
1: వెల్కమ్ బ్యాక్ టు హలో తెలంగాణ రేడియో ఆన్ విరిజల్లు. మనము ఈ రోజు బతుకమ్మ ప్రమోషన్ చేస్తున్నాము, విచ్ విల్ హ్యాపెన్ ఆన్ October 17th ఇన్ కుపటినో అట్ మెమోరియల్ పార్క్ అండ్ October 18th ఇన్ మ్యాంటెకా అట్ బెరిటాస్ ఎలిమెంటరీ స్కూల్. సో ఈ రోజు మీ అందరి కోసం ఒక చిన్న ట్రివియా తీసుకొచ్చాను. మనకి ఇన్ని 2 weeks నుంచి మనం బతుకమ్మ గురించి తెలుసుకుంటున్నాము, బతుకమ్మని ఎలా చేస్తామో తెలుసుకున్నాము, ఎలాంటి దానికి సంబంధించిన ఫోక్లోర్ స్టోరీస్ కూడా చాలానే చెప్పాను నేను లాస్ట్ వీక్. సో ఒక చిన్న ట్రివియా అడుగుదాం అనుకుంటున్నాను మన లిసనర్స్ని. మీ అందరికీ తెలిసే ఉంటుంది మనం బతుకమ్మ చేయడానికి ఎలాంటి పువ్వులను వాడతామో. సో మీరు నాకు కాల్ చేసి అట్లీస్ట్ 3 పువ్వుల పేర్లు చెప్తే మీకు ఒక గిఫ్ట్ ఇస్తాను. ఇఫ్ ఇట్ ఈస్ అ విమెన్ హూ ఆర్ కాలింగ్ దే విల్ గెట్ స్పెషల్ కన్సిడరేషన్. సో ప్లీజ్ టు కాల్ మీ. మా స్టూడియో నంబర్ వచ్చేసి 1877-265-5992. అయితే మళ్ళీ ఇంకోసారి క్వశ్చన్ అడుగుతాను, మీరు నాకు కాల్ చేసి మనం బతుకమ్మ చేసే దాంట్లో అట్లీస్ట్ 3 పూల పేర్లు మీరు చెప్పగలిగితే మీకు గిఫ్ట్ ఇస్తాను. సో నేను కాలర్స్ని తీసుకునే ముందు ఒక చిన్న సాంగ్ వినేసి, బతుకమ్మ సాంగ్ వినేసి మళ్ళీ వచ్చి కాలర్స్ని తీసుకుంటాను.

సో ఇందాక నేను అడిగిన మన లిసనర్స్ అందరినీ ఒక క్వశ్చన్ అడిగినాను, ట్రివియా క్వశ్చన్. మీరు మనం చేసుకునే బతుకమ్మకి అట్లీస్ట్ మూడు పువ్వుల పేర్లు మీరు నాకు కాల్ చేసి చెప్తే మీకు నేను ప్రైజ్ ఇస్తాను. అండ్ మా స్టూడియోకి మీరు కాల్ చేయాల్సిన నంబర్ 1877-265-5992. సో కాలర్స్ని తీసుకునే ముందు మనం ఇంకొకసారి ఏఐఏ దసరా దివాళీ ధమాకా హ్యాపెనింగ్ ఆన్ 17th October ఇన్ ప్లెజంటన్ అలమీడా కౌంటీ ఫేర్ గ్రౌండ్స్ లో దసరా దివాళీ ధమాకా జరుగుతుంది విత్ 40 feet రావణ్ దహన్ అండ్ 10 minutes ఆఫ్ ఫైర్ వర్క్స్, రామ్లీలా ప్రెజెంటేషన్ ఉంటుంది, అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఒక 10 feet దుర్గా ఐడల్ ఇస్ వన్ ఆఫ్ ద స్పెషల్ అట్రాక్షన్స్. సింధూర్ కేలా, దునుచి నాచ్, అండ్ ఫస్ట్ టైం ఎవర్ హనుమాన్ చాలీసా విత్ సహస్రపాత్ అండ్ గ్రాండ్ యాత్ర అండ్ మహామంగళ ఆర్తితో ఎండ్ అవ్వడమే కాక చాలా కల్చరల్ ప్రోగ్రామ్స్, సింగింగ్ అండ్ డాన్స్ కాంపిటీషన్స్, సో మెనీ కిడ్స్ యాక్టివిటీస్, ఫుడ్ బూత్స్, దెర్స్ అ లాట్ టు లుక్ ఫార్వర్డ్ టు. సో ఇట్స్ దిస్ ఇస్ హ్యాపెనింగ్ ఆన్ 17th October, సేమ్ డేట్ యాజ్ ఆర్ బతుకమ్మ ఫెస్టివల్ ఇన్ ప్లెజంటన్ అలమీడా కౌంటీ ఫేర్ గ్రౌండ్స్ లో.

0: హలో, తెలంగాణ రేడియోకి స్వాగతం. మీ పేరు?
1: హలో,
0: హలో,
1: అమర్నాథ్
0: అమర్నాథ్ గారు బాగున్నారా?
1: బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు అమ్మా.
0: థ్యాంక్ యూ అండి అమర్నాథ్ గారు. మీకు కూడా బతుకమ్మ శుభాకాంక్షలు. మీరు ఎలా ఉన్నారు?
1: బాగున్నామ్మా, మీరు ఎలాగ ఉన్నారమ్మా?
0: బాగున్నానండి, థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్. మీరు బతుకమ్మ సెలబ్రేషన్స్ కి వెళ్తున్నారా?
1: ఇక్కడికి చూపట్టినకి వస్తున్నా.
0: తప్పకుండా, అయితే మిమ్మల్ని అక్కడ కలుస్తానండి.
1: ఫోన్ చేసి కనపడు, పరిచయం కాలేదు ఇప్పుడు.
0: అవును, లుకింగ్ ఫార్వర్డ్ అండి. సో మీరు ట్రివియా క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి కాల్ చేశారు అనుకుంటున్నాను నేను.
1: అవును, అంటే ఏమడిగినా నాకు సరిగ్గా వినిపించలేదు. పక్కన
0: నేను మన బతుకమ్మలో పేర్చుకునే మూడు పువ్వులు మీరు కాల్ చేసి చెప్తే ప్రైజ్ ఇస్తారు అని చెప్పాను, మీకు తెలుసా అండి?
1: గునుగు పువ్వులు ఒకటి అండి, గునుగు పువ్వులు, బంతి పువ్వులు, తర్వాత తంగేడు పువ్వులు ముఖ్యంగా.
0: ఎస్ అండి, ముఖ్యంగా. అవును, కరెక్ట్, చాలా కరెక్ట్ గా చెప్పారు. ఈ మూడు పువ్వులు చాలా ఇంపార్టెంట్. మీరు చిన్నప్పుడు చేసిన బతుకమ్మ కానీ మీరు ఇప్పుడు చేసుకుంటున్న బతుకమ్మకి మీకు చాలా ఇష్టమైన ఏముంటుందండి సెగ్మెంట్? బతుకమ్మ పండుగకి
1: తినే ఆహారాలు అయితే రకరకాల ఐటమ్ చేసుకుంటారు ఇంట్లో. చిన్నప్పుడు మేము ఇక్కడ ఉప్పుడుపేంటి దగ్గర నుంచి తెలంగాణ వంటకాలు వరంగల్ మీద ప్రాపర్ గా చిన్నప్పుడు అక్కడ ముద్రకాళి చెరువు ఉంది, అక్కడ బాగా జరిగేది.
0: మీరు వేములవాడ గుడి గురించి విన్నారా అండి?
1: రాజరాజేశ్వర స్వామి,
0: రాజరాజేశ్వరి టెంపుల్. సో అక్కడ
1: పిల్లలు పుట్టారు కదా అక్కడే.
0: అచ్చా,
1: అంటే బతుకమ్మ పండుగ మేము వెళ్ళలేదు కానీ మా పిల్లలంతగా మా దాంట్లో కొడు దైవం అంటారు కదా అలాగా.
0: అచ్చా, ఓ ఓ, అయితే మీకు తెలిసే ఉంటుంది ఆ టెంపుల్ కి సంబంధించి బతుకమ్మ స్టోరీ. నేను లాస్ట్ చెప్తుందండి, మీకు ఎంతవరకు తెలుసు అట్లా ఈ స్టోరీ గురించి?
1: నాకంత జ్ఞాపకం లేదు, చదవండి కదా. అక్కడ ఏంటో భీమరావు స్పెషల్ పోయిందంటే కోడ కోడ కనిపిస్తారు, ఆ పూజ చుట్టుకుంటారు గుడి చుట్టూ, అది చాలా జ్ఞాపకం చెప్పింది.
0: ఓకే, నాకు అది తెలియదు కానీ నాకు తెలిసి నేను జస్ట్ కనుక్కుంటూ ఉన్నప్పుడు బతుకమ్మ స్టోరీస్ అట్లా తెలుసుకుంటున్నప్పుడు అక్కడ చోళాస్ రాజ్యం ఏళ్తుండే కదా ఒకప్పట్లో, వాళ్ళకి మన తమిళనాడు చాళుక్యులు వాళ్ళకి మన శివుడిది విగ్రహాన్ని తీసుకెళ్లిపోయారనమాట, దొంగతనంగా తీసుకెళ్లి అక్కడ టెంపుల్లో పెట్టుకున్నారు. సో దాని వల్ల ఇక్కడ అమ్మవారి విగ్రహం ఒక్కతే ఉండిపోయింది అనేసి వాళ్ళకి చెప్పడానికి మనం బతుకమ్మని చేసుకుని అమ్మవారికి ఆ 9 రోజులు అమ్మవారికి పూజలు చేసుకుని, అమ్మవారు ఒక్కరు లేరు అమ్మవారికి మనం చెప్తున్నాం అనమాట, ఇక్కడ ఉండండి మాకి, మేము ఇంతగా పూజలు చేసుకుంటున్నాం కాబట్టి శివుణ్ణి వాపస్ తీసుకు తెచ్చివ్వండి అని చెప్పడానికి ఒక చిన్న స్టోరీ అని చెప్తారు.
1: రాజరాజేశ్వర స్వామి టెంపుల్ అంటాం అక్కడనే, చుట్టుపక్కల వచ్చే భీమేశ్వర ఆలయం ఉంది, పోచమ్మ బండి పోచమ్మ టెంపుల్ ఒకటి ఉంది. మేము చాలా ఇక 2-3 డేస్ క్యాంప్ చేసుకుని అక్కడ నుండి పూజలు చేసుకుంటూ ఉండేదండి.
0: అచ్చా, ఓకే.
1: ఇక్కడ ఒకటి, అది ఇంకోటి అక్కడ కొత్తకొండ వీరభద్ర స్వామి తెలంగాణ, అది కూడా బాగా జరిగేది. కురివి
0: వీరభద్ర స్వామి టెంపుల్, ఓకే ఓకే.
1: ఇప్పుడు ఏపీ టూరిజం, తెలంగాణ టూరిజం వల్ల కూడా గెస్ట్ హౌస్ కూడా కట్టేది హరిత.
0: అచ్చా,
1: మంచి బాగుంటుంది.
0: ఓకే ఓకే, నేను ఎప్పుడు వినలేదు అసలు వేములవాడలో ఈ గుడి కూడా. నేను చాలా అసలు వినలేదు, వేములవాడ పేరు విన్నాను కానీ ఈ గుడి గురించి ఎప్పుడు ఎక్కువ వినలేదు.
1: అక్కడ
0: అవును అవును అవును, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. బతుకమ్మ ఈవెంట్ లో కలుస్తానండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. థ్యాంక్ యూ. సో అమర్నాథ్ గారు చెప్పినట్టు మనం చాలా స్పెషల్గా చేసుకునే బతుకమ్మకి చాలా ఇంపార్టెంట్ పూలు గునుగు పూలు, తంగేడు పూలు, బంతి పూలు, చామంతి పూలు కూడా వాడతారు, తామర పూలు, గుమ్మడి పూలు, దోసకాయ పూలు, దాంతోపాటు వామ పువ్వులు కూడా అని వాడతారు. ఇలా 9 రకాల పువ్వులు అనుకుంటా మనం యూజ్ చేయొచ్చు బతుకమ్మకి. సో ఇవాళ షోకి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ సెగ్మెంట్స్ అండి. సో వీల్ సీ యూ ఆన్ అక్టోబర్ 17th ఇన్ కుపర్టినో ఎట్ మెమోరియల్ పార్క్ అండ్ అగైన్ ఇన్ ఆన్ అక్టోబర్ 18th ఇన్ మ్యాంటకా ఎట్ వెరిటాస్ ఎలిమెంటరీ స్కూల్ అలాంగ్ విత్ ఆల్ ఆర్ హలో తెలంగాణ టీసీఏ లిసనర్స్ అండ్ టు సెలబ్రేట్ బతుకమ్మ, మన సాంప్రదాయం, మన గౌరవాన్ని సెలబ్రేట్ చేసుకుందాం. అందరూ తప్పకుండా రండి, లెట్ సెలబ్రేట్ బతుకమ్మ టుగెదర్. సైనింగ్ ఆఫ్, దిస్ ఇస్ ప్రత్యూష.
2: This festive season, send money home fast, securely and conveniently with Zoom. Zoom, a PayPal service, is a proud diamond sponsor of Dashera Diwali Dhamaka on October 17th, 2026. With Zoom, you can enjoy a promotional first-time exchange rate on your initial transfer. Plus, you get $0 Zoom transfer fees on eligible transactions to India. Visit Zoom.com or download the Zoom app to send money to India today. Visit the Zoom booth at the Alameda County Fairgrounds in Pleasanton on October 17th from 12 p.m. to 11 p.m. and learn about Zoom's exchange rates to India and win exciting gifts. Download the Zoom app or visit zoom.com to send money to India today.
3: You know, being an NRI comes with so many responsibilities back home. But that's exactly why I use MyPursu. It's one simple app that connects me to everything I need in India. With MyPursu, I can send money instantly, make merchant payments through UPI, pay all my utility bills, and handle all my logistics through personal shopper, shipping, and mailbox services, all in one place. Their elder care service gives me real peace of mind. And whenever I need to travel, MyPursu even handles travel bookings, flights, buses, trains, quickly and conveniently.
4: MyPursu, one app. All services. Zero stress for NRIs. Download the MyPursu app today from the Play Store or App Store.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా,

0: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో, తెలుగు ఎఫ్ఎం రేడియో, విరిజల్లు రేడియో. మజా చేయాలా.

0: ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు, మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పుకు.
1: చెప్పాలే గానీ టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడిపక్లే, చిన్నగా రాసుకో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదంత ఒకటి కలిసి పని చేయని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
8: Zoho One.
9: We give also an impossible. This is the man who's really going to be the man who's going to be celebrated as a boss of the town.
10: Congratulations, Vicky.
11: Thank you.
10: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా,

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phones.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
8: Zoho One.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: వెళ్ళిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా, టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో, అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

చిన్న సకల్ సిట్టమ్మ గారు చిన్న కోడలు నలభయో ఏట్ నీళ్ళు వస్తుందంట. రంగుల రాజారావు గారు మూడో అమ్మాయి, పక్కిటి పుల్లారావు గారు నాలుగో అబ్బాయితో జంపు జల్లాని అంట. ఇంకా మన మెరగంటి మంగతాయారు గాజుల సిట్టమ్మ దుబాయ్ సత్యమతి ఆళ్ళ మొగుళ్ళి వదిలేశారంట. వాళ్ళ కథలు మాత్రం నేను చెప్పలేను కానీ వాళ్ళ నోటితో వాళ్ళే చెప్పుకుంటారంట. మొదలెట్టవే మంగతాయారు.

0: back up.
1: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
2: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: నోరు ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో, అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో.
4: విరిజల్లు రేడియో.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
7: Inkendi.
8: మాటలో పడే చూసుకోలేదమ్మే, మిల్లు కూడా వచ్చేసినదే.
7: ఓ కంసామిద.
8: కంసామిదానా? అంటే
7: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద.
8: కంసామిద.
7: బై.
8: కంసామిదా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
8: Zoho One.
9: We give hope of an impossible. This is the man who's really going to be the man who's going to be celebrated as a Boston town.
10: Congratulations, Vicky.
11: Thank you.
10: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా

0: ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాను అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పుకో.
1: చెప్పాలే, కానీ టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దంతో ఒకటి కలిసి పని చేయని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
4: ఇంకా వింటున్నారా బాలు? ఎప్పుడు వస్తావు రా ఊర్లో కొన్ని అక్క?

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets mein the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దంతో ఒకటి కలిసి పని చేయని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్ లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
8: Zoho One.
9: We give hope of an impossible. This is the man who's really going to be the man who's going to be celebrated as the boss of the town.
10: Congratulations, Vicky.
11: Thank you.
10: ఒకటి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా,

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఇంకేంటి
4: మాటలు పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసినదే.
3: ఓ కంసామిద.
4: కంసామిదానా అంటే
3: కొరియన్ లో థాంక్స్ అని అర్థం.
4: కంసామిద.
3: బై.
4: కంసామిదా.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో, తెలుగు ఎఫ్ఎం రేడియో, విరిజల్లు రేడియో. మజా చేయాలా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: నువ్వు ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
1: చెప్పాలే, గాని టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at
4: 408-805-4653 or visit nagarajhomes.com. Committed to data privacy and protection. Visit

0: వెళ్ళిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్,

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
6: ప్రైవసీ ఎవరికి కావాలండి?
7: If you are not one of these people, you may want to try Zoho One.
8: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
8: Zoho One.

0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో.
1: విరిజల్లు రేడియో.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: Congratulations, Vicky.
4: Thank you.
3: Putti, thank you kaadu. Koncham naa kosam time istava? Neeto flirt cheyali. Nuvvu naato flirt cheyali. Koncham romantic ga, koncham energetic ga, koncham musical ga.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phones.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: బాయ్
1: సరిగా చెప్పా అర్థం కాల
0: హిండేస్తున్నారా
2: బాబాయ్. You're listening to KSJO HD2 San Jose.
3: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
4: ట్రావెలోపాడ్.
3: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
5: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
6: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
7: ఒక దంతో ఒకటి కలిసి పని చేయని సాఫ్ట్‌వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
8: నేను పనికి రాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్‌వేర్ ని మాత్రమే వాడతాను.
7: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
9: ప్రైవసీ ఎవరికి కావాలండి?
10: If you are not one of these people, you may want to try Zoho One.
11: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: నువ్వు ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకు.
1: చెప్పాలే గాని టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడుపకిలే, చిన్నగా రాసుకో.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod
4: and get the lowest fare with 100% satisfaction.
5: Hurry!
4: Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho

0: నాకేంటి?
1: మాటలో పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసినదే.
0: ఓ కంసామిద.
1: కంసామిదానా అంటే?
0: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద
1: కంసామిద
0: బై
1: కంసామిదా.

0: sakte.
1: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
2: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
3: ట్రావెలోపాడ్
2: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
4: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: back up.
1: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
2: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
1: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
3: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
4: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
5: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: ఎంజాయ్మెంట్ యువలో మన బస్సు ఎట్లా వచ్చాడంటే వేసుకుంటూ స్టెప్పు అరే ఖచ్చితంగా ఎగిరిపోద్ది ఇంటి పైన కప్పు.
1: Don't stop dancing. Ponagalu loading. Don't stop dancing. Ponagalu loading.
0: Hey, chatak patak latak patak mastu gundi zonu. Hey, girak girak lelbi kattu mogi poti taunu. Hey, salam kattu chillam kattu mana terra place. Hey, din maru yella kotti tenchu zara dosu.
2: Hey, liri kiri pakan pe, kiti kiti lepe lepe.
1: Hey, don't stop dancing. Ponagalu loading. Don't stop dancing. Aba Ponagalu.

0: అనే పావులా మెలికలు తిరిగిపోతున్నాడే.
1: ఏదో మీ అభిమానం అక్కాయ్.
2: Hey, don't stop dying.

0: control.
1: Hey, don't stop dancing. Pona kalu loading.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
4: నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా?
5: ఉండిపోదాం.
4: ఎలా? టైం అయిపోతుంది కదా,
5: ఆపేద్దాం.
4: అలా సినిమాల్లోనే అవుతుంది.
5: అయితే అక్కడికే వెళ్దాం.
4: ఏ హీరో? అలా ఎలా?
5: ఓ హీరోయిన్.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా,

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యూ మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanayya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో,
1: విరిజల్లు రేడియో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: ఊరు ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో, అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people,